పంతొమ్మిదవ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 9వ తేదీ శనివారము. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలులు, శుభోదయం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జయ్ శ్రీరామ్.
2: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: ఆ పాటతో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మిట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్

0: కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చి 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. అవుట్ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చి రొట్టె ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు.

0: ఏడాది 220,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడా, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుతాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
2: ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణిలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా వేట మానండి సంగీత రూపకం వింటారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

0: సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సుధరల కార్యక్రమము. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: వనపర్తి జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
3: వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో ఎంపీలు మల్లురవి, డికే అరుణ అధ్యక్షతన నిర్వహించిన దిశ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులు ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పీఎం సూర్యఘర్, ముద్ర, విశ్వకర్మ వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందించి ఉపాధి కల్పించాలని బ్యాంకులను కోరారు. అనంతరం గోపాల్పేట మండలం తిరుమలాపురంలో జరిగిన గ్రామ సభలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పాఠశాలల అప్గ్రేడేషన్ మరియు బెల్ట్ షాపుల నియంత్రణపై గ్రామస్తులు దృష్టి సారించాలని, తిరుమలాపురం జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమలాపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లభించే విధంగా నూతన పాలకవర్గం పనిచేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ లో నిర్వహించిన గ్రామ సభకు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ప్రజాప్రభుత్వం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహశక్తి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందని అన్నారు. తన స్వగ్రామమైన జయన్న తిరుమలాపూర్ లో ప్రభుత్వం కృషి వల్ల ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి బోర్లు రీఛార్జ్ అయినట్లు తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, ఉన్నత పాఠశాలను అప్డేట్ చేసేందుకు సహకరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులను లేకుండా చేసేందుకు మహిళలందరూ నడుం బిగించాలని సూచించారు. వనపర్తిలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అస్పృశ్యతను అధిగమించి ప్రపంచ మేధావిగా ఎదిగిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, అందుకే రాష్ట ప్రభుత్వం గురుకులాల ద్వారా అణగారిన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోందని తెలిపారు.

సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చేలా సిఫారసు చేస్తామన్నారు. సమాజానికి మేలు చేసేలా జీవించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పూలే, జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించి వారి సేవలను స్మరించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వనపర్తి జిల్లా గొల్లపల్లిలో పర్యటించి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా 102 రోజులుగా పోరాడుతున్న రైతులకు మద్దతు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరం లేదని నిర్ణయించారు.

0: దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాను ప్రమాద రహితంగా మార్చేందుకు రవాణా పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాల్లో వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆర్డీఓ మానస సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో చేపడుతున్న 8వ జనగణన 2027 ప్రక్రియలో భాగంగా పౌరులు అపోహలు విడి స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా గణాంక అధికారి హరికృష్ణ కోరారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజల్లో తమ వివరాలను స్వయంగా CMMS పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రభుత్వ విధులను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి డిజిటల్ పద్ధతిలో చేపడుతున్న 8వ జనగణన 2027లో పౌరులు అపోహలకు తావేవ్వకుండా విరివిగా పాల్గొనాలని వనపర్తి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లా జనగణన అధికారి హరికృష్ణ కోరారు. మొదటి దశలో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ 26 తేదీ నుండి మే 10 తేదీ వరకు పౌరులు తమ వివరాలను తామే CMMS పోర్టల్ ద్వారా పొందుపరుచుకునే అవకాశం కల్పించిందని ఆయన ఆకాశవాణి ద్వారా ప్రజలకు సూచించారు.
1: వనపర్తి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగునుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్బా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను IUML ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని IUML పార్టీ తమిళంగా వెట్రి ఖజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని IUML పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు IUML ను మద్దతు కోసం 2 సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే

ఇకైనా ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్తో పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల

1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, ఇందులో భాగంగా వేట మానండి సంగీత రూపకం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జై శ్రీరామ్.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
4: ఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జై శ్రీరామ్.
8: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్.

0: చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్. తెలంగాణ
1: ఇప్పుడు వినండి 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా వేట మానండి సంగీత రూపకం.
2: ఏం కూర? ఇయాల కూడా పప్పేనా?
3: కాదు పచ్చడా.
2: ఏందే పచ్చడా? వారం రోజుల నుంచి చూస్తానా, రోజు పప్పు పులుసు పచ్చడా. ఏందే నేను మీ కంటికెత్త కనబడతానే?
3: ఏందయ్యో లవ్ లవ్ ఎగురుతాను, తింటే తిను లేకుంటే ఊకుండు.

0: ఓసే, నేనంత సాదాగానే అనుకుంటున్నావా? ఎదురత్తే డొక్క జీరి పారెత్త, అడ్డమత్తే ముక్కలు ముక్కలు నరికెత్త.
1: ఎవరినయ్యా, ఎవరి డొక్క జీరుతో ఎవరిని నరుకుతావు?
0: ఓసే పిచ్చిదానా, నిన్ను కాదా హే, పందులను కుందేళ్లను, టింకలను మనుబోతులను, గొర్రెంకల పుల్లా కొల్ల, పావురాళ్ళ పడగొడతాను.

0: మంత్రివర్య
1: ప్రభు,
0: ఏమిటి విచిత్రం? ఎన్నో ఆమడల దూరము వచ్చినను వేటాడుటకు ఒక జంతువైనను కనిపించదేమి? నానా విధ జంతుజాలములతో పక్షిజాతులతో కలకల్లాడవలసిన ఈ అరణ్యమిలా బోసిపోయినదేమి?
1: మహారాజా, పూర్వమీ అరణ్యము ఒక సుందర నందనం, అపారమగు వన్యప్రాణి సంపద దీనికి ప్రాణం. జనును విచ్చలవిడిగా వేటాడి వన్యప్రాణుల్ని చంపి ఈ అరణ్యములను నిర్జీవులను చేసినారు ప్రభు.

0: మహారాజా, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఎవ్వరని ఎందరని చెప్పగలను? ఎందరెందరో ఈ ఘోరమునకు పాల్పడుచున్నారు.
1: ఇలా వన్యప్రాణి సంహారానికి పాల్పడుట నేరమని వారికి తెలియదా మంత్రివర్యా?
0: తెలియదు మహారాజా, వారికి ఎవరనూ తెలుపలేదు. పైగా

0: ఏమి వేటాడు తమ హక్కుని భావిస్తున్నారా? పైగా జనులు వన్యప్రాణులను చంపి వినోదించుచున్నారా? వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు.
1: మహారాజా, ఇందులో జనుల తప్పు ఏమాత్రమూ కానరాదు.
0: ఏమిటి మంత్రివర్య, వనజీవుల్ని చంపి అటవీ సంపదను కొల్లగొట్టు ఆ దుండగులను మీరు సమర్థించుచున్నారా? వన్యప్రాణుల్ని మట్టుబెట్టి పొట్టలు నింపుకొని ఆ ద్రోహులను మీరు సమర్థించుచున్నారా?
2: ప్రభు,
0: అలనాడు అపారమగు వన్యప్రాణి సంపదతో తులదూగిన ఈ అరణ్యమీనాడు ఎలా వెలవెలబోతుందో చూడండి.

0: సేనాపతి.
1: మహారాజా,
0: ఆ వేటగాళ్లను బంధించి తీసుకుని రండు.
1: చిత్తం మహాప్రభు.
2: మహారాజుల వారు మన్నించాలి. ఇంతకాలం మీరు ఇలాంటి ఆలోచన చేసినట్లుగా మేము ఎరుంగము. వన్యప్రాణులను చంపుట నేరమని మనము ఇంతవరకు ఎలాంటి శాసనము చేయలేదు. అందువలన నేను ప్రజలను తప్పుపట్టను లేదు.
0: ఏమిటి, మా తండ్రి గారు బ్రతికి ఉండగా వన్యప్రాణులను చంపుట నేరమని ప్రకటించి ఉండలేదా?
2: లేదు మహారాజా, మీ తండ్రి గారైన రాపాల మహారాజు ఈ విషయంలో ఎలాంటి శాసనము చేయలేదు.
0: అవమానము మహామంత్రి, అవమానము. అరివీర భయంకరుడు, సమర్థ ప్రజాపాలకుడు, అశేష శక్తిమంతుడు, భుజబలుడు, బుద్ధిబలుడు అయిన ఈ భూపాలుని రాజ్యములో అన్యులు వన్యప్రాణి సంహారమనర్చుటయా? వీల్లేదు.

శిక్షించుట నాపద్దు, ఇదే రాజశాసనము,

0: శిల్పకారుని బుద్ధికి అభ్యుదయ దృక్పథానికి జోహార్.
1: భూపాల మహారాజుకి
2: జై.
1: భూపాల మహారాజుకి
2: జై.
1: మహారాజా, ఇదిగో ఈ వేటగాళ్లను బంధించి తెచ్చితివి.
3: ఏమి, వన్యమృగాలను వేటాడుట తప్పని మీరెరుంగరా?
4: కుర్రో కుర్రో, మహారాజుల వారు మన్నించాలి. మా తాతల తండ్రుల నాటి నుండి ఇట్టాగే ఏటాడి ఈ జీవులను చంపి తింటున్నాం మహారాజా. కుర్రో కుర్రో, ఏట తప్పని మాకెవ్వరు చెప్పలేదు మహారాజా. మన్నించండి మహారాజా. కుర్రో కుర్రో.
0: వన్యప్రాణులను వేటాడకూడదని మహారాజుల వారు శాసనం చేశారు. ఇక నుండి ఎవరు వేటాడినను శిక్షింపబడతారు. మహారాజు వారు మీకు జీవనోపాధిని కల్పిస్తారు.
4: చిత్తం మహారాజా. కుర్రో కుర్రో.
5: మహామంత్రి
6: ప్రభు,
5: అదిగో అటు చూస్తిరా.
6: ఏమిటి మహారాజా?
5: అదిగో అటు చూడండి, ఆ ఏటి ఒడ్డున మోకాళ్లపై వంగి నీళ్లు త్రాగుతున్న ఆ లేళ్ల గుంపును చూడండి.
6: అవును చూశాను మహారాజా.
5: ఆహా, అమోఘం, అద్వితీయం. ఈరోజు నా వేటయాత్ర విఫలమైందనుకున్నాం, కానీ ఇప్పుడు నా వేట ఫలించ సమయం ఆసన్నమైనది. సేనానాయక
6: మహారాజా,
5: మీరు సైనికులతో వెళ్ళి ఆ పొదలలో పొంచి ఉండండి. అదను చూసి నేను ఈవలిగట్టు నుండి బాణములు వేస్తాను. మహామంత్రి
6: ప్రభు,
5: నేడు మీ వేటా పాటవాన్ని మొత్తంగా ప్రదర్శించి ఆ లేళ్లను కుప్పలు కుప్పలుగా కూల్చివేయాలి. అంతఃపుర కాంతలు యావత్తు మన ప్రతాపాన్ని చూసి పరవశించిపోవాలి. ఆయుధాల్ని ధరించి సంసిద్ధులు కండు.
0: మన్నించండి మహారాజా, నేను రాజద్రోహానికి పాల్పడలేను.
5: ఏమిటి, రాజద్రోహమా?
0: అవును మహారాజా, ఈ దేశ పౌరునిగా మంత్రిగా నేను రాజశాసనాన్ని ధిక్కరించి రాజద్రోహానికి పాల్పడలేను.
5: మహామంత్రి, మాటలకి ఇది సమయం కాదు. అదిగో ఆలస్యం చేయకండి, లేళ్లు కదులుతున్నాయి, వేట విఫలమైపోతుంది. రంగనాయక, మీరు బాణములను గురిచూసి ఒకే మారు విజృంభించండి.
0: ఆగండి, వేటాడడం అధర్మం, వేటాడడం ద్రోహం.
5: ఏమిటి ఆవేశం? మా రాజ్యములో మేము వేటాడడం అధర్మమా? మంత్రివర్యా, మీకు పిచ్చిగాని పట్టలేదు కదా?
0: అవును మహారాజా, నేను పిచ్చివాణ్ణి. శాసనాలు శిలలకే పరిమితమయ్యే రాజ్యంలో ఆచరణను కోరుకునే ప్రతివాడు పిచ్చివాడే. చట్టాలు మాటలకే పరిమితమైన దేశంలో చేతలకై తారాట్లాడే ప్రతి మనిషి పిచ్చివాడే. ప్రభువులకొక శాసనము, ప్రజలకొక శాసనము కూడదనే ప్రతి పౌరుడు పిచ్చివాడే మహారాజా.
5: మంత్రిగారు, మీ మనసు బాగున్నట్టు లేదు. చర్చలకిది సమయం కాదు, మీరలా విశ్రాంతి తీసుకోండి, తర్వాత మీతో తీరిగ్గా మాట్లాడతాను.
0: మహారాజా, నాకు శాశ్వతంగా విశ్రాంతి ఇప్పించండి.
5: ఏమిటి మంత్రివర్యుల విపరీత ప్రవర్తనము?
0: మహారాజా, ఆశయానికి ఆచరణకు సంబంధం లేని మీ రాజ్యంలో నేను మంత్రిగా కొనసాగలేను. వన్యప్రాణి సంహారాన్ని నిషేధిస్తూ మీరు శాసనం చేసినప్పుడు నేను ఎంతో పొంగిపోయాను, కానీ ఆ వెంటనే మీరు ఏది చేయకూడదని శాసించారో అదే పనికి పూనుకోవడం విచారకరం మహారాజా.
5: మహామంత్రి, శాసనము చేసినది మా కొరకు కాదు
0: ప్రభు.
5: ప్రజలు విపరీతంగా వేటాడడం వలన వన్యప్రాణులు అంతరించిపోతూ ప్రభువులమైన మాకే వేటాడడానికి జంతువులు కరువైపోతున్నాయి. అందువలన వేటను నిషేధిస్తూ శాసనం చేయవలసి వచ్చింది.
0: మన్నించండి మహారాజా, నేను నిజంగానే పొరపడ్డాను. మీరెంతో విశాల బుద్ధితో శాస్త్రీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకున్నాను, కానీ ఇలా కేవలం స్వార్థం కోసమే చేశారని తెలిసి విచారిస్తున్నాను. మహారాజా, ఒక్కటి గుర్తుంచుకోండి, మీరెంతటి కఠోరమైన శిక్షలు విధించినప్పటికీ చిత్తశుద్ధి లేని ఇలాంటి శాసనాలు ఎంతో కాలం నిలవు మహారాజా.
5: మంత్రివర్యా,
0: ప్రభువే గౌరవించని శాసనముల్ నిస్సారముల్, రాజే పాటించని చట్టముల్ కుటిల యత్నములు.
5: మంత్రివర్యా,
0: ఆచరణములే

0: శాసనాలు ప్రబోధాల వరకే పరిమితం కాకూడదు మహారాజా, అవి ఆచరణలో పరిప్లుప్తం కావాలి. మహారాజా మన్నించండి, చిరకాలంగా నా అంతరంగంలో దాగి ఉన్న ఒక విషయాన్ని మీకు విన్నవించి సెలవు తీసుకుంటాను. దయతో సావధానంగా వినండి మహారాజా. ఒకరోజు కీర్తిశేషులైన మీ తండ్రి గారు, రాపాల మహారాజు గారు, నేను వేటకు వెళ్ళాం. అచ్చట
1: మహారాజుల వారికి అభివందనాలు.
2: ఎవరు మీరు?
1: మహారాజా, మేము ప్రకృతి పరిశీలకులం.
2: అటులనా? అయితే ఇటకేల వచ్చి తిరి.
1: మేమీ అరణ్యములో ప్రకృతిని అధ్యయనం చేస్తున్నాం మహారాజా. ప్రకృతిలో కలుగు పరిణామములు, వాటి పర్యవసానములు, మానవాళిపై అవి కలిగించు ప్రభావముల్ని పరిశోధించి మానవాళికి అందించటం మా ఆశయం మహారాజా.
0: మీరే కార్యంపై వచ్చిత్రో వివరించి మీకేమి కావాలనో విన్నవించుకొనండి.

0: ಭಳ ವಿದ್ಯಾಧರ ಭಳ. ಮೇ ಆಲೋಚನಕು ಮೆಚ್ಚಿತಿಮಿ, ನಿಕ್ಕಮುಗಾ ಇಚಟನೆ ಶಾಸನಮು ಚೇಯಟಕು ಕೂಡ ನಿಶ್ಚಯಿಸಿತಿಮಿ.
1: ಮಹಾಪ್ರಸಾದಂ.
0: ಮಹಾಮಂತ್ರಿ
2: ಪ್ರಭು.
0: ಈಗ ವೆಳ್ದಾಮಾ
2: ಮಹಾರಾಜ? ಎಟು ಇಂಟಿಕಿ ವೆಳ್ದಾಮಂಟಾರಾ ಲೇಕ
0: ಏಮಿಟಿ? ಅಪ್ಪುಡೇ ಇಂಟಿಕಿ ಪ್ರಯಾಣಮಾ? ఇంకా రెండు పులులను పదిలేళ్లను చంపితేనే గాని మాకు సంతృప్తి కలగదు మహామంత్రి.
1: మహారాజా, మీరు వేటాడుతారా? మీరు వేటాడుట ధర్మము కాదు మహారాజా. మీరు వేట మానుకున్నచో ఈ రాజ్యమందలి ప్రజలు కూడా మీ మార్గములో పయనిస్తారు మహారాజా.
0: ఏమి, మేము వేట మానుకోవలేనా? వేట మా వంశ గౌరవానికి చిహ్నము, వేట మా విలాసానికి వినోదానికి ఆలవాలము, వేట మా దర్పానికి హుందాతనానికి నిదర్శనం, వేట మా ఆచారము సాంప్రదాయము సనాతన ధర్మము. మేము వేట మానుకొనలేము.
1: మా ఆవేదనను అర్థం చేసుకోండి మహారాజా. ఈనాటి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు అంటూ వ్యాధులు, ఈ అశాంతి,

0: అన్నిటికీ వీటన్నిటికీ కారణం ప్రకృతి సమతుల్యత లోపించటమే. ఇది మీరు గ్రహించండి మహారాజా, మా కోరిక మన్నించండి.
1: మీ ఆవేదన బహుదా అభినందనీయం, కానీ ఆచరణయోగ్యం కాదు. మంత్రివర్య
2: ప్రభు,
1: వీరికి కొంత పారితోషికమిచ్చి పంపివేయండి.
2: చిత్తం.
0: మన్నించండి మహారాజా, మేము మీ ప్రశంసలు పారితోషికములు ఆశించి ఈ ఆలోచన చేయలేదు. సరే, రాబో పరిణామాల్ని భవిష్యత్తే నిర్ధారిస్తుంది. అప్పుడు మా ఆలోచనలు మీరే కాదు, ఈ ప్రపంచం అంతా గుర్తించక తప్పదు.
1: ఏమిటి అసందర్భ ప్రేలాపన? ఎవరక్కడ? ఈ రాజద్రోహిని బంధించండి.
2: మహారాజా, మహారాజా!
3: దురదృష్టవశాత్తు మీ నాన్నగారు విజ్ఞులైన విద్యాధరుల వారి మాటల్ని పెడచెవిన పెట్టారు. కానీ నేను మాత్రం వారు చెప్పిన సత్యాలను మర్చిపోకుండా ఉన్నాను. ఎన్నో సంవత్సరాల అనుభవంలో వారిని కళ్ళారా చూచి నిర్ధారించుకున్నాను. చూడండి మహారాజా, నానాటికి పెరిగిపోతున్న అతివృష్టి, అనావృష్టి, అనారోగ్యం, అలజడి, అశాంతి, వీటన్నిటికీ కారణం ప్రకృతి సమతుల్యత లోపించటమే. వన్యప్రాణి సంరక్షణకై మీ నాన్నగారిని ఎట్లాగూ ఒప్పించలేకపోయాను. తగు సమయం చూసి మీ చేతనైనా ఒక శాసనాన్ని చేయించి వనాల్ని, వన్యప్రాణుల్ని రక్షించేట్లు చేద్దామనుకున్నాను. కానీ నా ఆశలు మీ వలన ఫలించినట్లే ఫలించి అడియాసలైపోయాయి మహారాజా, అడియాసలైపోయాయి.
0: మహారాజుల వారు మన్నించాలి. ఆలస్యం చేయటం వలన లేళ్లగుంపు పారిపోయింది, వేట విఫలమైపోయింది మహారాజా.
4: చాలా మంచి పని జరిగిపోయింది. లేకున్నచో ఈ సార్వభౌమత్వమే కళంకితమైపోయేది. మహామంత్రి
3: ప్రభు,
4: మా కళ్ళు తెరిపించారు. ఆశయానికి, ఆచరణకి సయోధ్య లేని అవినీతికి పాల్పడుట కంటే అధర్మమేదీ లేదని గుర్తు చేసి నా అజ్ఞానాన్ని పారద్రోలారు. ఇక నుండి శాసనాలు ప్రభువుల స్వార్థం కోసం కాదని, ప్రజల సంక్షేమం కోసమే అని రుజువు చేస్తాను. ఇదిగో ఇప్పటి నుండి నేను వేటాడడం మానుకుంటున్నాను. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేశమంతటా దండోరా వేయించండి.
3: భళ మహారాజా, భళ! కేవలం దండోరా వేయించడమే కాదు, వన్యప్రాణుల్ని చంపటం వలన, వనాల్ని నరకటం వలన కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలలో పరివర్తన కలిగే విధంగా ప్రచార బృందాలను ఏర్పాటు చేస్తాను. వన వన్యప్రాణి సంరక్షణ చట్టాలు కట్టుదిట్టంగా అమలయ్యేట్లు చూస్తాను మహారాజా.
5: కుర్రు మహారాజా, మీరే ఏట మానేసినాక మాకు ఏట చేయాలనిపిస్తలేదు. ఒరేయ్, ఈటలు బాణాలు కింద పడేసి ఏట చేయమని ఒట్టేసుకోర్రా.
3: భళ, చూశారా ఆశయాలు ఆచరణలో ఎలా ఫలవంతం అవుతాయో.
6: హే నాయక, తక్షణమే మీ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించండి.
5: భూపాల మహారాజులం గారికి
7: జై!
5: భూపాల మహారాజులం గారికి
7: జై!
5: భూపాల మహారాజులం గారికి
7: జై!

0: శ్రోతలు, ఇంతవరకు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా వేట మానండి సంగీత రూపకం విన్నారు. ఉదయతరంగిణిలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ డికే విజయరామన్ గాత్ర కచేరి వింటారు.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: మీ సొంతింటి గల సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జై శ్రీరామ్.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటారు?

శ్రోతలు, ఇంతవరకు డికే జయరామన్ గారి గాత్రిక చేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్.

0: Asian Cup quarterfinals for the first time. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సుస్వరాల సుమధుర గీతమాలిక చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వినండి. ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై
1: హింద్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నవరం చిత్రం కోసం టిప్పు కళ్యాణి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం రమణ గోగులా.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
3: బాచి ఈ చిత్రం కోసం రఘు కుంచే స్మిత ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం చక్రీ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
2: బద్రీనాథ్ ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్, సునిధి చౌహాన్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుతాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: सहायता टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి బావ బావమరిది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం. సంగీతం రాజ్కోటి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
3: చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట బ్రహ్మ చిత్రంలోనిది. కేజే జయసుదాస్ చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం బప్పిల హరి.

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
5: చిత్రసీమ కార్యక్రమంలో వినబోయే పాట చంటి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: చెట్టు కింద ప్లీడరు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం ఇళయరాజా.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం ఇళయరాజా,

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: డమరుకం చిత్రం కోసం హరిహరన్ చిత్రపడిన రామ్ జోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: కలేజా చిత్రం కోసం రమేష్ వినాయకం కారుణ్య పాడిన రామ్ జోగేశ్ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 మూడు గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: కోర్టు ఈ చిత్రం కోసం అనురాగ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పూర్ణచారి గీతం, సంగీతం విజయ్ బుల్గానిన్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ రమ్య బెహరా పడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

0: ఆ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం 30వ తేదీతో ముగియనుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్

కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువులు నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ నగునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ, ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి శుక్రవారం లేఖలు రాసింది. టౌన్ ప్లానింగ్ పనులపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయాలు వేగవంతం చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని కమిషనర్ సృజన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, పారదర్శకమైన పౌర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకెన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ రావులపాటి సీతారామారావు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.
1: ఆకాశవాణి ప్రజాప్రసార మాధ్యమంగా 9 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, శ్రీ రావులపాటి సీతారామారావు గారు. సర్ ఇస్ రిటైర్డ్ యాజ్ అ అడిషనల్ డైరెక్టర్ జనరల్. హీస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సార్, వి హార్టిలీ వెల్కమ్ యూ టు అవర్ స్టూడియోస్.
2: చాలా సంతోషం అమ్మా, నమస్కారం. మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
1: సార్, మీతో చాలా విషయాలు మాట్లాడాలి సార్.
2: తప్పకుండా.
1: అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో, పోలీసింగ్ పర్స్పెక్టివ్లో, అంతేకాకుండా మీరు ఒక గొప్ప లిటరీ పర్సనాలిటీ. ఎన్నో పుస్తకాలు రాశారు, చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన పుస్తకాలన్నీ ఆ ప్రొఫైల్ చూస్తే కనుక. అయితే ఈరోజు ముఖ్యంగా రేడియోతో మీ అనుబంధం మాట్లాడుతూనే మీ జీవితం నుంచి కొన్ని అనెక్డోట్స్ మా లిసనర్స్కి ఇవ్వాలని ఉంది సార్, అవన్నీ కూడా కవర్ చేస్తాను.
2: తప్పకుండా.
1: సార్, మరి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చదువుకుంటూ పెద్దయ్యాక ఏమవ్వాలని కలలు కన్నారు సార్?
2: నేను నిజంగా చెబితే మీరు నంబర్, కానీ ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదవాలని అనుకునేవాడిని.
1: నిజంగా?
2: నిజంగా. అప్పుడు ఎందుకంటే నా చిన్నతనంలో కొంగర జగ్గయ్య ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది, కొంగర జగ్గయ్య. తర్వాత ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పంజాల రంగనాథరావు. వీటితోటి నేను ప్రభావితమయ్యాను. అంటే నాకు దాదాపు కాలేజీ ఎడ్యుకేషన్ వరకు, అంటే మీరు నంబర్ కానీ నాకు ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడ వైభవస్థి తీసుకుంటారు. మొత్తం అందరూ కూర్చొని ఉన్నప్పుడు జనరల్గా వాట్ యు వాంట్ టు బికమ్ అని అడిగారు. అక్కడ మా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్, అంటే ఐ వుడ్ లైక్ టు గో టు ఆల్ ఇండియా రేడియో యాజ్ న్యూస్ రీడర్. వాట్ ఈస్ ఇట్? యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయితే విత్ యువర్ సో కాల్డ్ దిస్ థింగ్ అని ఆయన నవ్వుతూ, అంటే నాకు అదే కాదు, అంతగా నాకు ఆల్ ఇండియా రేడియో వార్తలు, తర్వాత హాయిగా చక్కగా నాటకాలు, డ్రామాలు, లిటరేచరు, సాహిత్యం, వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను అన్నింటిలో యాక్సిడెంటల్గా అయ్యాను. ఆ విధంగా ఆలోచిస్తే నేను పోలీస్ ఆఫీసర్గా యాక్సిడెంటల్గా అయ్యాను. నేను జనరల్గా పోలీసులు అంటే నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నిజంగా అప్పుడు ఆల్మోస్ట్ నేను సర్వీస్లో సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత నా యాక్సిడెంట్స్ వెరిఫై చేయడానికి ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మేము అన్నీ రాసుకోవాలి సార్ అంటే నేను భయం భయంగా చూశాను వాళ్ళు. తర్వాత ప్రొఫెషనల్గా రాణించడం వేరు, మనకున్నటువంటి అభిలాషలు వేరు, మన యాప్టిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. అయితే ఫార్చునేట్లీ నా కేసులో ఏమైందంటే యాప్టిట్యూడ్

0: నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ప్రొఫెషనల్ యాంగిల్లో కూడా నేను సక్సెస్ఫుల్గా, అంటే ప్రజలు అనుకున్నారు నేను సక్సెస్ఫుల్గా రాణించాననేటువంటి అభిప్రాయం. ఆ విధంగా చూస్తే నాకు జీవితం నా పట్ల చాలా చాలా సుఖవంతమైన జీవితంతో పాటు హ్యాపీగా కొన్ని మెమరీస్ దాచుకునేటువంటిది, క్యారీ చేసేటువంటి అదృష్టం నాకు లభించింది.
1: మీ అనుభవాల్లోంచి, మీ ఆలోచనల్లోంచి మంచి లిటరేచర్ కూడా తీసుకొచ్చారు సార్. ఒక బిజీ పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే అదంతా మీరు సమాజానికి అందించారు. ప్రొఫెషన్లోనూ మీరు సమాజానికి సేవ చేశారు, మీ ప్యాషన్లో కూడా యూ మేడ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు సార్?
0: నిజం మాట్లాడితే నేను దాదాపు 10-12 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదివి వినిపించింది.
1: ఓకే.
0: చాలామంది ఆ 1000 పడగలు చాలా కష్టం.
1: అవును, అంటే ఒక చిన్న పిల్లవాడికి అర్థం చేసుకోవడానికి.
0: ఆ క్యారెక్టర్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ధర్మారావు అనేది. అది ఎంతగా ప్రభావితం చేసిందంటే నాకు సాహిత్యం పట్ల అభిలాష ఆ విధంగా వచ్చింది. దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్. అండ్ అట్ ది సేమ్ టైం నేను కాలేజీ కంటే ముందరనే ఎవరైనా కథలు చదవటం నాకు బాగా అలవాటైపోయిందండి. ముళ్ళపూడి వెంకటరమణ, ఉడుగు చిత్తుల పిడుగ, ఇట్లాంటి సరదాగా హ్యూమరస్ స్టోరీస్, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు రాసిన కథలు కూడా చదవటం, ఇవన్నీ అయ్యేవరకల్లా, మా కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేవరకల్లా ఒక గ్రూప్ తయారయ్యాం. ఇప్పుడు మీరు వర్క్షాప్స్ అని చేస్తున్నారు చూసారా, అట్లా కాకుండా మేము మా క్లాసెస్ బిగిన్ కాకమరుపు అట్లా కూర్చొని ఇగో ఇవాళ చూసావా ఆ పత్రికలో ఈ కథ వచ్చింది, ఆ కథను గురించి డిస్కస్ చేసేవాళ్ళం, ఆ కథలో ఇది అది అనుకుంటా. అట్లా నేను సరదాగా మా కాలేజీకి కథలు రాయటంలో ఒక కథ రాశాను, నాకు బాగా జ్ఞాపకం అనురాగ స్రవంతే. నేను రోజు కాలేజీకి పోయేళ్ళకి ఆ మ్యాగజైన్ చదువుతూ బాగా ఇందుట్లో అభినవేశం ఉన్నటువంటి ఒక మా సీనియరు సీతారామరావు మంచి కథ అనురాగ స్రవంతే నేను చదివినిపిస్తానంటూ చదివితే మొదలు పెడితే నాకు చాలా హృదయం నిండిపోయింది.
1: ఈ రోజు రీడింగ్ క్లబ్స్ చూస్తున్నాం,
0: అప్పుడే అది అప్పుడు నేను ఆయన తది వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు కథలు రాస్తే బాగుంటుంది. నేను ఊరికే కూర్చొని బిఏ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక కథ మీరు నమ్మండి నమ్మకండి వార్షికోత్సవం అని ఒక కథ రాశాను. అది ఎట్లా అంటే నేను అప్పుడు డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీని మా కాలేజీలో. డ్రామాటిక్ అసోసియేషన్ ఆడవాళ్ళంతా వచ్చి మేము డ్రామా వేస్తాం అంతా ఆడవాళ్ళని కలిసి వేస్తాం అంటే చాలామంది అపోజ్ చేశారు, ఎట్లా అది బాగుండదు. నేను యాజ్ సెక్రటరీ నేను తప్పకుండా వేయాలని చెప్పి ఆ వార్షికోత్సవం ఆ యొక్క డ్రామా వేస్తున్నప్పుడు కొంతమంది చెడగొట్టాలని కోడిగుడ్లు గుడ్లు వేసే ప్రయత్నం కూడా చేశారు.
1: అయ్యో
0: కాలేజీలో అంతే ఉంటుంది. అట్లాంటప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకుని మాకు లెక్చరర్స్ వాళ్ళంతా సహాయం చేసి దాన్ని ఆఫ్ చేసి ఏదో విధంగా ఆ వార్షికోత్సవం డ్రామా పూర్తి చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్.
1: అది మీరు రాసిన కథ?
0: నా కాదు, వార్షికోత్సవం వేరే. నేను వార్షికోత్సవం అనే కథ తర్వాత రాశాను, దాన్ని బేస్ చేసుకుని వార్షికోత్సవం నాడు జరిగినటువంటి డ్రామాను ఆటంకపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినప్పటికీ విజయవంతంగా ఆడపిల్లలు దాన్ని వేయగలిగారు ఫర్ ది ఫస్ట్ టైం.
1: ఎపిసోడ్ అంతా మీరు కథగా రాశారు?
0: కథగా సరదాగా రాశాను. రాస్తే నేను 2-3 వారాల తర్వాత నాకు మీ కథ యాక్సెప్ట్ చేసామని వచ్చింది. ఏమిటిది నాకు అది దాన్ని పట్టుకొని హాయిగా ఒక దాదాపు ఆ చిన్న కార్డు అది మీ కథ వార్షికోత్సవం మేము ప్రచురిస్తున్నాం, అది వీలు వెంబడి ప్రచురించబడినని నాకు ఇప్పటికీ ఆ సెంటెన్స్ జ్ఞాపకం ఉంది. దాని తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అది వచ్చింది అనుకోండి. ఆ తర్వాత చాలా 10-15 కథలు రాశాను. అండ్ ఎంఏకి పోబోయే ముందు సడన్గా ఒకసారి చూస్తే ఆ పత్రికల వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కథలు రాసిన వారిలో వీరొకరం రాశారు తదిమా వాళ్ళతో. ఆ విధంగా నాకు మొదలైంది. ఈ తర్వాత మీరు వీకి సంబంధించినంత వరకు నేను ఎంఏ అయింది. ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేసినానండి నేను. ఎంఏ అయిన తర్వాత నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఉద్యోగం అనేది ఆ రోజుల్లో చాలా కష్టం ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, యాక్చువల్గా పురుష లక్షణం అనేది సపరేట్గా ఆ రోజుల్లో లేదు, కానీ అదొక పెద్ద నానుడి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు కానీ ఏదో విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి తాపత్రయంలో ఉన్నప్పుడు ఉద్యోగం రాదేమో అనుకునేటువంటి పరిస్థితిలో ఒక రాత్రి యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ చాలా బాగా జ్వరం వచ్చింది. జ్వరంలో ఉన్నప్పుడు ఒక నవల ఎందుకు రాయకూడదని అప్పటికప్పుడు కూర్చొని ఒక 2 చాప్టర్స్ రాశాను.
1: ఓకే. అది జాయిన్ అవ్వక ముందే
0: జాయిన్ అవ్వకుండా ప్రతి బంగారం అనే ఆ విధంగా స్టార్ట్ అయింది మొదటి నవల నాది. 2వ రోజు నాతో పాటు ఉన్నటువంటి రూమ్మేట్స్ నేను లేచి వరకల్లా వాళ్ళు చదువుతున్నారు ప్రతి అది ఇదేంటరా నువ్వు ఎప్పుడు రాశావు రాత్రి, అదే చాలా బాగుంది ఇది అని అన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే నాకు ఉద్యోగం వచ్చింది కాలేజ్ లెక్చరర్గా. నేను వెళ్ళాను కాలేజీకి, ఇది మర్చిపోయాను పక్కన పడేసాను టెన్నిస్ గిన్నీస్ అవన్నీ. ఈవినింగ్ అక్కడ ఇంగ్లీష్ లెక్చరరు మేము టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన కూర్చొని ఆ కాగితాలు చూస్తూ ఈ కాగితాలు చూశాడు. మేము బయట టెన్నిస్ ఆడుతున్నాం అంటే క్వార్టర్స్ పక్కనే ఉండేది మా కాలేజీ పక్కనే. చూస్తూ ఏమిటి చదివి నేను రాగానే

0: ప్రోగ్రాంలో ఏమిటి రెండు చాలా బాగుంది, నువ్వు రేపటి నుంచి టెన్నిస్ ఆడటానికి వీల్లేదు, మొత్తం ఇది కంప్లీట్ చేయాలి. ఏమైనప్పుడు అంత చేసే సమయానికి నాకు ఈ పోలీసు ఉద్యోగం వచ్చింది. రాకముందన్నే నేను దాన్ని ఏం చేశానంటే ఆంధ్రప్రభ వారికి కీలక ఉగాది నవల పోటీకి పంపించాను. అక్కడ నేను ఇన్సిడెంటల్లీ ఐ వాజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ని. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారిని, గుంటూరు శేషాంత శర్మ గారిని, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చాం. అక్కడ కాలేజ్ డే ఏదో జరుగుతుంటే తీసుకొచ్చి వాళ్ళంతా కూర్చున్నప్పుడు టెలిగ్రామ్కి సంబంధించి ఎవరో ఇవ్వటానికి వచ్చినట్టుగా వచ్చాడు. ఒక పోస్టల్ ఎంప్లాయీ లాగా వచ్చాడు. వస్తే మేము ఫ్యాన్సీ డ్రెస్ అనుకున్నాం. సీర దగ్గరికి వచ్చి ఇక్కడ సీతారామరావు ఎవరండి అన్నారు. అందులో మా ప్రిన్సిపల్ గారు ఏంటి ఏంటి ఏం కావాలంటే ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చిపోయాడు. నేను విశ్వనాథ సత్యనారాయణ పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఉన్నాం. ఆయన నాకేం చెప్పకుండా సీదా విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి పోయి, సార్ మా సీతారామరావు గారికి ప్రైజ్ వచ్చింది సార్ ఇందుట్లో ప్రతిభకుమార్ అని ఆయన పిలిచి దగ్గర పోయి ఏం రాసావు బాబు అంటే ఇది ఈ నవలని రాశాను శాస్త్రం. ఆయనకు మేము ప్రత్యేకంగా కర్నూలు పోయి తీసుకొచ్చిన సెలవులు నాకు గప్పాడు. అది జరిగింది అనుకోండి. బట్ ఈ కథ ఇంతటితో ఆగలేదు. నేను ఐజీ వైజాగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ పేరాల భరత శర్మ గారని ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఆయన. ఆయన ఒకరోజు సడన్గా మా ఇంటికి వచ్చాడు. వచ్చి సీతారామరావు గారు మీరు బ్రతుకు బొంగరం అనే నవల రాశారు కదా, ఒకసారి నాకు ఇస్తారా అని. ఇది ఎక్కడుందో ఏమిటో ఎదకాలంటే కాగా చూడండి అంటే దీనికైనా ఇచ్చాను. అది అప్పటికే నా ఇది ప్రింట్స్ అయింది వచ్చింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. దీని వెనక ఒక కథ ఉందండి అన్నాడు. అదేంటండి అన్నాడు. నా నవల వెనక ఏం కథ ఉందా అని చెప్తాను. నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే నేను కూడా అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆయన చెప్తున్న వాటిని రాసుకునేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు శిష్యుల్లో ఈయన ఒకడట. ఆయన చెప్పిన రచనలు చేస్తున్నప్పుడు చేసేవాళ్ళు. ఆయన బ్రదర్ ఒకడు వెంకటేశ్వరులు గారు అని ఉండేవాట. ఈయన ఒకటి చేసిన తర్వాత ఈయన కూడా ఒక నవల రాశాడు చూసి, ఈ ప్రభకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి రాసి ఆయనకు చూపించాట. బాగానే ఉందయ్యా పంపించు అన్నట్టు. పంపించిన తర్వాత అంతా అయిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున విజయవాడలో ఆయన ఇంటి పక్కనే ఉండేవాట, తక్కన ఆఫ్ చేసి రిక్షాలో వచ్చాట. సత్యనగరం వచ్చి నువ్వు నీకు రాత్రి ఎవరు లెక్చర్ కొట్టుకోపోయాడు. గద్వాల నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. అది ఎప్పుడో 68 69లో రాసినటువంటి 1969. నేను విశాఖపట్నం ఐజీగా ఉన్నది బహుశా 99. ఇంత మధ్యలో ఆయన పేరాల భర్త శర్మ అంటే వరల్డ్ స్మాల్ విశ్వనాథ సత్యనారాయణ గారు నాకు ఇష్టమైనటువంటి ఆయన. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన చెప్పటం, ఈయన వినటం, మళ్ళీ నాకు వచ్చి చెప్పటం, ఇదంతా చూస్తే జీవితం అనేది ఒక చిత్రమైందండి. ఇట్ గోస్ ఆన్ రౌండ్ అండ్ రౌండ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ టేక్ గుడ్ థింగ్ ఫ్రమ్ దట్ అండ్ బ్యాడ్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్.
1: మన చేతనైనంత మంచి చేసి
0: అంతే దాని
1: సేనిటీ కాపాడితే మంచి.
0: నేను అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. ఇది నేను చాలా కేవలం నేను యాక్సిడెంటల్ అంటాను. నేను పోలీస్ ఆఫీసర్ కావడం కూడా యాక్సిడెంటల్ అంటాను. ఇది సాహిత్యపరం అంతెందుకు ఒక చిన్న నేను అయిపోయింది. ఉద్యోగంలో చేరాను, బాగా బిజీ అయిపోయాను. అసలు దాదాపు 10 ఏళ్ల తర్వాత బ్లాక్ ఏం రాయలేదు. ఎడిషన్ ఎస్పీ తిరుపతి చేస్తున్నప్పుడు పులికంటి కృష్ణారెడ్డి గారిని ఆయన సాహిత్య మధ్య బాగా అక్కడ
1: రేడియోకి చాలా
0: దగ్గర పులికంటి కృష్ణారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఆయన అంటే ఏం చదవలేదండి మీరు, ఏం రాయటం లేదు ఇదంటే ఈయన వస్తామండి హడవాళ్ళు ఆయన రాయించారు రాయించండి హైదరాబాద్ పోతున్నా రెండు కథలు నాకు ఇవ్వండి అక్కడ ఇచ్చొస్తాను అన్నాడు. ఇది నా వైఫ్ అది ఇచ్చి ఆయన కాఫీ ఇచ్చినప్పుడు ఇది విని ఏంటి మీరు అంత అంటే కానీ నేను పెళ్లి తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది ఇదంతా ఆమెకు తెలుసు అంతా. కానీ అన్నట్టు నాకు రాసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు నిజంగా.
1: ఇదంతా అసలు నిజమేనా అని అడిగారు.
0: అసలు నేను రాశారా లేకపోతే అట్లాంటి ఎవరికైనా సహజంగా వస్తుంది కదా. సరే మంచిదని నేను ఏం చేశాను అంటే ఆమె ఊరికి పోతుంది ఖమ్మం సరే నువ్వు వచ్చే లోపల నేను రాసి పెట్టాలి అన్నాను. అని ఈ లోపలే రెండు కథలు ఆయనకు రాసి ఆయనకి ఇచ్చి పంపించాను. ఆమె వచ్చే లోపల రెండు పబ్లిష్ అయ్యాయి. అంటే నిజంగానే మీరు రాశారు. ఆమె ఏంటంటే ఆమెనే నాకు ప్రైజ్ వచ్చిందని, పెళ్ళైన తర్వాత ఆమెనే నాకు ఉద్యోగం వచ్చిందని, ఆమెనే నాకు
1: అంటే
0: అదే అదే అని ఆమె క్లెయిమ్ చేసినప్పుడల్లా నేను లైటర్ వేలను అంటుండేవాడిని. నీ వల్లనే నాకు పోలీసుల్లో చేరటం వల్ల కష్టాలు వచ్చిన ఉద్యోగంలో లేకపోతే హాయిగా ఉండేవాడిని నచ్చారు కానీ ఇవో సరదాగా హ్యాపీగా అట్లా నేను. ఆ తర్వాత ఈ పోలీసులకు సంబంధించి కాకి కలం అనేటువంటి చాలా కథలు రాసిన దాన్ని. ఆ సందర్భంగా ఎందుకు వచ్చిందంటే మేము కాన్ఫరెన్స్కి వచ్చాము. ప్రభాకర్ రావు గారు రొద్దం ప్రభాకర్ రావు గారు డీజీ ఆయన సీతారామరావు గారు పోలీసుని గురించి చాలా అడ్వర్స్గా రాస్తున్నారు ఎక్కడైనా మీడియాలో కానీ వాటిలో కానీ. కొంచెం మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి మీరు రాసే రాస్తుంటారు కదా, అందులో మా సురక్ష పత్రిక నేను విజయరామారావు గారు మేమంతా దాని దగ్గర ఉండి
1: పోలీస్కి సంబంధించిన పత్రిక దానికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు
0: చాలా కదా. ఆయన దానికి ఎయిటర్ నేను, చీఫ్ ఎయిటర్గా విజయరామారావు ఆయన పోయిన తర్వాత నేనే టేక్ ఓవర్ చేశాను. ఆయన సిబిఐ దానికి

0: దానికి అదాదం 25-30 ఇయర్స్ నేను ఉండేవాడిని. తర్వాత అసలు రిటైర్ అయినప్పుడు నన్ను లైఫ్ లాంగ్గా పాపం ఉంచాలని చూశారు, కానీ నేను వేరే కారణాల వల్ల ఉండలేకపోయాను. అయితే దానికి నేను చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రాయకూడదు, పోలీసుని ఒక పాజిటివ్ యాంగిల్లో చూపించాలి మీరు ఇలాంటి వాళ్ళని అంటే, అదే సమయానికి నాకు ఒక పత్రికల వాళ్ళు ఆంధ్రప్రభ వారి అనుకుంటాను, అక్కడ ఎడిటర్ వాళ్ళు, మీరు మాకు ఒక 10-15 ఎపిసోడ్స్ క్రైమ్కి సంబంధించినవి అనుకుంటున్నాం, వై డోంట్ యు రైట్ అంటే, నేను కాకికలం పెట్టాలని దాని మీద పెద్ద కాంట్రవర్సీ. అది పతంజలి ఆయన కాకి వనమని రాశారు,
1: ఓకే,
0: అందులో కొంచెం అడ్వర్స్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ఎడిటర్కి వాళ్ళంతా ఈ కాకికలం అంటే కొంచెం, అంటే కాకికలం ఏంటండి, కాకి మాది అది తదిమాళ్ళంతా వేసుకుని దాన్ని పాటు చేశారు కాబట్టి కాకి నికార్స్గా మేము కథలు రాయాలంటే కాకి నేను అనుకుంటాం, కాకి కలం అని పెట్టాను. అది 13 ఎపిసోడ్స్ అనుకున్నది 5 సంవత్సరాలు నడిచింది. ఎవ్రీ వీక్ ఒకే పేజీ, ఒక చిన్న బొమ్మ ఉంటుంది, 3 కాలమ్స్లో నేను కథ కంప్లీట్ చేయాలి, దాంట్లో క్లైమాక్స్ ఉండాలి, దాంట్లో క్రైమ్ ఉండాలి. బట్ సంభవ్
1: అదంతా ఒక పుస్తకంగా కంపైల్
0: దాన్ని చాలా వచ్చినాయి.
1: ఉద్యోగ విజయాలు కూడా అలాగే,
0: ఉద్యోగ విజయాలు ఏంటంటే, తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నాకు సంబంధించిన పోలీస్ అది కూడా మళ్ళీ ఈ మధ్యనే జీవిత మకరందం అని దాన్ని కొన్ని అడాప్ట్ చేసి అది చాలా బాగా పోతున్నాయి జీవిత మకరందం కూడా. ఇట్లాంటిది ఏంటంటే, లైఫ్లో నాకు తెలిసింది ఏంటంటే, వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.
1: ఇంకోటి సార్, మీరు ఇందాక అన్నారు కదా, మీరు కూడా ఫర్ దట్ మ్యాటర్ మీరు సర్వీస్లో జాయిన్ అయ్యే వరకు కూడా పోలీస్ అంటే భయం అన్నారు. సినిమాలు కానివ్వండి, మనం గతంలో విన్న కథలు కానివ్వండి, అవన్నీ పోలీస్ని ఒక మాన్స్టర్ లాగా పోర్ట్రే
0: చేసినాయి,
1: చివరికి వచ్చి హడావిడి చేస్తారని. ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే గతంలో ఇంత క్విక్ కమ్యూనికేషన్ కూడా లేదు, సినిమాలో పోలీస్ లాగా అంతా అయిపోయాక వచ్చావు ఇలాంటివన్నీ అనేవాడు. కాకపోతే మీ ఉద్యోగ విజయాలు చదివినా, కాకికలం చదివినా గానీ ఎంత ఎఫిషియంట్ గా జరుగుతుంది, దాని వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది అన్నది కూడా అందులో కనిపిస్తుంది సార్. ఇప్పుడు మాత్రం కొంత మారింది అనాలి,
0: కొంత మారింది, కానీ
1: సిటిజన్ పోలీసింగ్ ఎక్కువ అయిపోయింది సార్, బికాస్ ఆఫ్ సోషల్
0: మీడియా. ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎవడో ఒకడు ఉండేవాడు, ఇదివరకు రాజు గారి దగ్గర ఒక ఆస్థానం ఒకళ్ళు ఎవరు ఏం చేసినా డబ్బులు తింటానికి ఒకటి ఉండేవాడు, అట్లనే ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరిగినా ఒక డబ్బులు తింటానికి ఒకటి ఉండాలి, అది పోలీసు. అయితే ఇది ఒక పక్కన వెళ్ళి పెడితే, పోలీసులు నిజంగా కొన్ని విషయాల్లో ఇది ముఖ్యంగా ఇవి క్రైమ్కి సంబంధించిన దర్యాప్తు గుప్పిడ మూసినప్పుడే దాంట్లో ఏముందని ఉంటుంది. ఒకసారి గుప్పిడి దొరికితే ఈజీ అండి. చిన్న ఉదాహరణ ఇస్తాను, అడిషనల్ ఎస్పీ తిరుపతి ఉన్నప్పుడు రాత్రివేళ 11:30 పనిటప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి కనపట్టలేదండి, సాయంత్రం వచ్చారు, టిఫిన్ చేశాడు, బయటికి వెళ్ళాడు, ఆడుకోవడానికి పోయాడు అనుకున్నాను, ఇంత రాలేదు, అక్కడ ఇక్కడ ఇదిగా మా బంధువుల దగ్గర నుంచి రాలేదన్నాడు. కంగారు పడుతుంది, అమ్మ మీరేం పర్వాలేదు, నేనే వస్తాను మీ ఇంటికి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికే పోవాలి ఫస్ట్, అక్కడనే మనకు విజిటింగ్ కార్డ్ లాగా దొరుకుతుంది మనకు ఏం జరిగింది. అక్కడికి పోయాను, ఎక్కడికి పోయాడు వాళ్ళంతా ఏం చెప్తున్నారు, నువ్వు ఎదిగారు, నేను ఇల్లు ఇటు పోయాను అటు పోయాను ఇటు పోయాను, చివరికి బాత్రూమ్ దగ్గరికి పోయి అటు తలుపు తీస్తే పిల్లగాడు హాయి సన్నమామ పట్టుకొని నిద్రపోతున్నాడు. అన్నీ చూశారు కానీ అందరితో చూడలేదు, వాడు వచ్చాడు హాయికి వచ్చాడు, లావుడికి పోయాడు, పుస్తకాలు సన్నమామ తీసుకొని పోయాడు, నిద్ర వచ్చింది పడుకున్నాడు, ఇట్లా పెట్టుకొని మేము చూసి అట్లా ఇటు పడుకొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంత తేలిక, అదే కనుక ఇన్వెస్టిగేషన్ అనే దర్యాప్తు అనేది కొంచెం నిశ్చితంగా చేస్తే తేలికైపోతుంది
1: సార్. మరి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్తో పాటు మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటారు. ఈరోజు మీడియా అన్నదానికి ఒక బార్డర్ లేకుండా అయిపోయింది సార్, అందరూ నేనే మీడియాని ఒక వ్యక్తి కూడా క్లెయిమ్ చేసుకునే రోజు వచ్చింది. బట్ మీరు వర్క్ చేసినప్పుడు, స్పెషలీ మీ గ్రోయింగ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీ అసోసియేషన్ విత్ రేడియో ఎలా ఉంది?
0: ఓకే, యాక్చువల్గా రేడియోతోటి మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, రేడియోలో ఒక వార్త వచ్చిందంటే అది నికార్స్ అయిన వార్త, అది అథెంటిక్, ప్రతివాడు దాన్ని ఇదే కరెక్ట్ అని తీసుకోవాల్సినటువంటి వార్తగా ఉండేది. నేను చూసి నాకు తెలిసినంతవరకు కొంతమంది ముఖ్యమంత్రులు సాయంత్రం 6 గంటలకి చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని వింటుండేవారు. ఏంటి సార్ ఏంటంటే ప్రాంతీయ వార్తలయ్యా, ఏంటికి మళ్ళీ పెట్టుకునేవారు ఏంటంటే జాతీయ వార్తలు అనేవాళ్ళు. అంటే రేడియో అనేది అంత ఇంతందుకు. నేను యాక్చువల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మీడియా దృష్టిలో పడాలన్నప్పుడు మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు రేడియో వాళ్ళు, రేడియో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చిన పిలిచి, ఇది మాత్రం మా దృష్టికి వచ్చిందండి, ఇది జరిగింది, ఇది కానీ ఇది కాదు, ఇది కరెక్టు, మీరు మాత్రం నేను రాంగ్ అని మీకు చెప్తాను ఫస్ట్, అంటే మీకు ఫస్ట్ మాకు తెలియపరిస్తే మీకు, నాకు ప్రజలకు పోవటం ముఖ్యంగా రేడియోలో వస్తేనే నమ్ముతారు, ఇంకో విధంగా చేస్తే ఏదో ఇది చేస్తున్నా అంటే. అట్లా నేను రేడియో మిత్రులు ఎంత బాగా సహకరించేవాళ్ళంటే మాతోటి,

0: ఖచ్చితంగా అవన్నీ మేము చెప్పినవన్నీ రేడియోలో వచ్చిందంటే ఆ రేడియో ఉంది కదా. చివరికి నక్సలైట్లు కూడా రేడియో వినేవాడు. మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే, మాకు
1: వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే.
0: చూడండి ఆ రేడియో యొక్క విలువ ఆ రోజుల్లో అట్లుండేది. ఇప్పటికీ ఉంది అనుకోండి, ఇప్పటికైనా అది ఉంది కానీ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆకాశవాణి అనగానే ఆకాశంలోంచి ఖచ్చితంగా దేవుడి వాణి వినపడుతున్నదా అనేటువంటి అభిప్రాయం ప్రతివాడికి కలుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఛానల్స్ అని అవన్నీ ఇవన్నీ చేశారు కానీ కానీ ఇప్పటికీ నాకు తెలిసిన చాలా పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు కానివ్వండి వేరే వాళ్ళు కానీ, రేడియో అంటే ప్రాణం పెడతారండి. ఈవెన్ పెద్దగా వేరే ఛానల్స్ చూడటానికి కూడా ఇష్టపడరు రేడియో అనేది. అంతెందుకు, నాకు ఎప్పుడు ట్రాన్సిస్టర్ అంటేనే చాలా ఇష్టం. నేను యాక్చువల్ నేను ఫస్ట్ జాయిన్ కాగానే ఉద్యోగంలో లెక్చర్గా ఫస్ట్ కొన్నది ఒక ట్రాన్సిస్టర్.
1: ఓకే,
0: కొన్ని ఇంట్లో తీసుకుపోతే మా సిస్టర్ ఎవరు నాకు ఇది కావాలండి ఇచ్చాను. మళ్ళీ ఇంకో ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. ఆ ట్రాన్సిస్టర్ అట్లా రెండు మూడు ట్రాన్సిస్టర్ నాకు సంతోషంగా ఉండేది. పెద్దగా 300, 400, 500 ఆ రోజులు ఉండేది, బట్ పెద్ద పెద్ద రేడియోలు పెట్టుకునేవాళ్ళు, పెద్ద రేడియో ఉన్నవాళ్ళకు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అది జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన రోజున నేను చూశాను కమ్మల్లో, మా చాలా మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వార్తలు ఇట్లా పెట్టుకొని విని, అప్పటికప్పుడు ఆయన అడ్వకేటు కోర్టు బ్లాక్ చింపేసి తనందరికి తల వడ్డి పంపించుకొని మామూలుగా పోతుంటారు చూసండి సంతాప సూచకంగా అంతే వెళ్ళారండి. దాదాపు 100 మంది, 200 మంది, 300 మంది నేను చూస్తుండగానే 500 మంది, అంటే ఆ విధంగా వాళ్ళు సంతాపాన్ని వ్యక్తపరిచారు. కేవలం రేడియో వార్త విన్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ పరమవదించారు. అది ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనుకోండి. రేడియోని గురించి తలుచుకున్నప్పుడల్లా ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు, వినాలి మనం అని, అంటే మంచి మాటలు వినటానికే రేడియో.
1: సార్, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా రేడియోలో ఒక వార్త వచ్చిందంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించినప్పుడు కానివ్వండి, ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, ఏ వార్త కూడా వెంటనే సెన్సేషనలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆకాశవాణి ఎప్పుడు ఇవ్వదు. ప్రజల బాగోగులు అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది సార్. బట్ ఈ రోజుల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్ని ఎంత తొందరగా పంపించి నా క్రెడిబిలిటీ పెంచుకుందామా అని అనుకునే సంస్థలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో సార్, యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్, వాట్ డు యూ సే?
0: రెండు విషయాలండి, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను మా డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ, ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే డిఐజీగా ఉన్నప్పుడు కానీ, ఐజీగా ఉన్నప్పుడు కానీ, ఎవరైనా నా దగ్గరకు వచ్చి సెన్సేషనల్ విషయాన్ని నా దగ్గర అడిగినప్పుడు మీరేమనుకోకపోతే నేను చెప్తానండి అనేవాడిని. అంటే మీరు అనుకున్నట్టుగా ఇది జరగలేదండి అన్నాను. అంటే కాదు సార్, బయట చెప్పుకుంటున్నారు సార్, మీకు ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మరు, కానీ ఇది మీరు నోట్ చేసుకోండి, రేపు ఉదయం 8 గంటలకల్లా మాకు పూర్తి దర్యాప్తు జరుగుతుంది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు నోట్ చేసుకొని చెప్పండి, మీరు అనుకున్నటువంటి వెర్షన్ అప్పుడు వస్తే మీరు చెప్పండి, అప్పటిదాకా దయచేసి ఆపించండి అంటే అప్పుడు అవి ఒప్పుకునేవాళ్ళండి. నెక్స్ట్ డే నేను చెప్పినప్పుడు సాధ్యమైనంతవరకు 99% నేను నిజమే చెప్పేవాడిని. నేను ఒక్కొక్కసారి ఏం చేసేవాడిని, నేను అబద్ధం చెప్పనండి, నా మీద నమ్మకం ఉంటే మీరు నమ్మండి. అండ్ నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఏదైనా రాసుకున్నా చివరికి అది 2-3 సార్లు చూసేవాళ్ళు అది తప్పని తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళు సహజంగా జర్నలిస్టులు అక్కడ ముఖ్యంగా రేడియోకి సంబంధించిన వారని ఎవరైనా అంటే ఒక వార్తను కరెక్ట్గా చేరవేయాలనుకునే వాళ్ళు అందరి దగ్గరికి పోతారు, వార్తలు సేకరిస్తారు. కానీ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఎందుకు కారణం ఏంటంటే అభిమానం, వారి దగ్గరికి పోతే మనకు కరెక్ట్నెస్. నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అనవసరంగా లేనిపోని విషయాలు ఏమి కల్పించి చెప్పరు, మనం చెప్పింది యథాతథంగా ప్రజల్లోకి పోతుంది. అది ముఖ్యం కదా. కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయటం అనేది రెండు వైపులా ఉంటుందండి, ఇటు ఇచ్చేవాడి దగ్గర, అటు వేసుకునేవాడి దగ్గర. అటు కమ్యూనికేట్ చేయటంలో మళ్ళీ అతను ఈ మధ్యన ఏమైందంటే మన పత్రికలు బాగా అమ్ముడు పోవాలంటే ఏదో చిన్నపాటి కొంచెం మసాలా వేయాలనేటువంటి అభిప్రాయం ఉండటం చేత ఆ విధంగా జరుగుతుంది. కానీ ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడూ నిజమేంటో రాబడతారండి. ఒకసారి లేట్ అవుతుంది, 2 సార్లు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఇది ఇట్లా జరిగి ఉండదు అనేది వాళ్ళ కామన్ సెన్స్ ఉంది. అపారమైనటువంటి ఇంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్, నిజం చెప్తే అది మనం నమ్మాలి.
1: సో రేడియో వాళ్ళకి కావాల్సింది సరైన సమయంలో అందిస్తుంది కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ అండ్ విల్ ఆల్వేస్.
0: నిజంగా నేను ఇప్పుడు మీకు కార్మికుల కార్యక్రమాన్ని ఉండేది 12 ఎంత బాగా ఉండేదండి, అది బాలానందం అనేది ఉండేది, అది ఎంత బాగా
1: చిన్నప్పుడు వినేవాళ్ళ సార్
0: అబ్బా అది. ఇప్పుడు మధ్యాహ్నం 12 కాగా అందుట్లో కొన్ని సీరియల్స్ కూడా వచ్చేవి, అవి ఉండేది. నాకెందుకు నా బ్రతుకు వంగరం అనేది నవలను

0: సీరియల్గా చేసేసారు. ఇవి మామూలుగా నవలను సీరియల్స్కి వేసి మధ్యాహ్నం పూట రెండు మూడింటికి నాకు తెలియకుండే ఒక పాప ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ప్రత్యేకంగా తీసుకొని వేస్తున్నామండి అని చెప్పాడు. నేను ఏదో తీసుకుని నేను ఎక్కడో ఉన్నాను. సడన్గా ఆయన మీరు వినండి ఇవాళ మధ్యాహ్నం వింటే నేను నా నవల దీంట్లో ఇప్పుడు కొందరు నవలు హైదరాబాద్ సులోచన వాళ్ళ నవలు వీళ్ళ నవలు మధ్యాహ్నం పూట కూర్చొని వినేవాళ్ళం నా నవలు వచ్చింది అనేటువంటి సంతోషం. ఇట్లాంటి చాలా మంచి చక్కటి అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించింది నాకు రేడియోతో ఉన్నటువంటి సాన్నిహిత్యం.
1: సార్ మరి ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, కానీ మీ లైఫ్ నుంచి నేను శ్రోతలకి ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేయాలనుకున్నాను సార్, మీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు సార్ మీరు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం మీరు కాకీ కలం లాగా ఒక పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ నుంచి సొసైటీకి ఇవ్వాల్సింది ఇచ్చారు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మీరు కొంత సాహిత్యాన్ని అందించారు, అందులో కూడా చాలా వైవిధ్యం చూపించారు. దీనికి అంతా ఆలోచించాలి. అండ్ ఒక రచయితకి సమాజం పట్ల పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేసేవాళ్ళు సార్?
0: ఇది ఏమిటంటే ప్రొఫెషనల్గా ఉన్నంత మాత్రాన సున్నితత్వాన్ని కోల్పోకూడదు అనేది ఎక్కడా రూల్ లేదండి. సున్నితత్వంతో పాటు మనం ప్రొఫెషనల్ యాంగిల్ మర్చిపోకూడదు అనేటువంటి అభిప్రాయం నాకు ఉండేదండి. నేను ఎప్పుడైనా అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఒక వ్యభిచార గృహాన్ని రైడ్ చేసినప్పుడు నేను ఒక చిన్న చూపు అన్నట్టు చూడలేదు. కానీ ఒక చోట నేను ఒక అమ్మాయి సార్ ఉండండి సార్ మా ఇన్స్పెక్టర్ చెప్పడం విన్నాను, అబ్బాయికి పాలు పట్టి వస్తాను సార్ లోట. అది నా హృదయం తెరిగించింది. ఎంబటి వారిని వదిలిపెట్టండి అన్న, వద్దు మనం ఎంబటి తీసుకుపోవద్దు అని వదిలిపెట్టండి అన్న. అట్లాంటి చాలా సంఘటనలు. తర్వాత ఒక మర్డర్ జరిగింది, హస్బెండ్ చనిపోయాడు, ఆమె ఉన్నది, మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా సార్ బయట జరిగింది అది అన్నాను. నేను పోయాను చూశాను, తలుపు లోపల వేసింది, తలుపు లోపల అన్ని గడియలు వేసినప్పుడు ఎట్లా జరుగుతుంది ఇది అని అమ్మ పక్క తీసుకుపోయి నిజం చెప్పు నీకు ఈయనంటే బాగా కోపం ఉంది కదా నేనే చేశాను సార్ అంది. ఒకే అసలు నేను ఎక్కడ ఆమెను ఏమలేదు అమ్మ.
1: ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎంపతితో చూసారా సార్?
0: ఎంపతి
1: మర్డర్గా చూసారా?
0: లేదు, ఆ అమ్మాయి ఆమెకు అన్నీ చేసి తర్వాత నేను ఆ కారణాలన్నీ దాంట్లో వచ్చేట్లు చేసి ఇది ఎఫ్ఐఆర్లోనే ఏ విధంగా హింసించి అంటే దాని మోటివ్ అనేది ఉంది, ఎందుకు చేశాడు అనే దానికి మోటివ్ చూపించి ఆ మోటివ్ దాని తర్వాత కేసు గీసి పక్కాగా ఉంది. కానీ జడ్జి సింపతి చూపించాడు, ఆ విధంగా నేను సహాయం చేసే అనుకోలేదు. కానీ నేను యాజ్ పర్ రూల్ పోయాను, బట్ జడ్జి ఈజ్ జడ్జ్, హీ హాజ్ కరెక్ట్లీ అసెస్డ్ ది కేస్,
1: యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ అండ్ హీ గేవ్ హిస్ ద జడ్జ్మెంట్.
0: ఇట్లాంటి నాకు అందువలన పోలీస్ వాడు సాహిత్యపరంగా కొంచెం ఆలోచన మానవీయ విలువలను గురించి ఆలోచించినట్టయితే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ కాదు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా మనకు అవసరం. ఒక్కటి నేను చెప్తానండి చివరగా, యూనిఫామ్ వేసుకున్నప్పుడు పౌరుడిగా ఉండాలి. పౌరుడిగా ఉన్నప్పుడు పోలీసు వాడుగా ఉంటేనే ఏదైనా అరికట్టగలరు. పోలీసు వాడు యూనిఫామ్లో ఉన్నటువంటి సిటిజన్ అనుకోవాలి. సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీసు ఉంటే ఈ సొసైటీ గొప్పగా ఉంటుంది.
1: ప్రతి సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీస్ అనుకోవాలి. వండర్ఫుల్ సార్. సార్ మరి ఆకాశవాణి 1936లో మన దేశంలో ప్రజా ప్రసార మాధ్యమంగా ప్రస్థానం మొదలుపెట్టింది. 90 సంవత్సరాలు ఈ జూన్కి కంప్లీట్ చేసుకోబోతుంది సార్. మా శ్రోతలకి మీరు అందించే మెసేజ్?
0: నిజంగా 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఇక్కడ ఉండి మీరు నాతోటి ఒక మెసేజ్ అడగటం అనేది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రేడియోతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇంత విస్తృతంగా చెప్పేటువంటి అవకాశం రాలేదు. ఆ విధంగా నేను సంతోషాన్ని అనుభవిస్తూ రేడియో వల్ల నేను చాలా లాభాలు పొందాను. లాభాలు ఎట్లా అంటే నాకు సరైన ఇన్ఫర్మేషన్ నాకు చేరేటువంటిది రేడియో వల్లనే వచ్చింది. నాకు ఖచ్చితమైనటువంటి వార్త రేడియో వల్లనే. ప్రొఫెషనల్ కూడా మేము రేడియోనే వాడుకున్నాం. నక్సలైట్ లాంటి వాళ్ళతోటి సందేశాలు వాళ్ళకి చేరాలంటే మాకు రేడియోయే. అడవుల్లో ఏది వేరే గచ్చింతం లేదు, వాళ్ళకు ట్రాన్సిస్టర్ ఉండేది మాకు. ఆ విధంగా మేము అందించగలిగాం. అంటే మెసేజెస్ సరైన సమయంలో సరైన రీతిలో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి తీసుకుందండి. అంతకంటే ఇంకేం కావాలి? ఎప్పుడు ఆకాశవాణికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు ఇంతవరకు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, రిటైర్డ్

పిఎస్ ఆఫీసర్ శ్రీ రావులపాటి సీతారామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సినీ గీతం విన్నారు. విన్న గీతం పరదేశీ చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి ఆలపించారు. వేటూరి రచన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: విన్న పాట డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీవెన్నెల రచన, శ్రీమూర్తి సంగీత సారథ్యం.

0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: ఐఎమ్ డాక్టర్ లక్ష్మీనారాయణ జాస్తి, సీనియర్ పల్మనాలజిస్ట్. చాలామంది అడుగుతుంటారండి, ఊపిడికి వచ్చినప్పుడు ఈ సిగరెట్స్ వేపింగ్ వల్ల ఏంటి డ్యామేజ్, మేము సిగరెట్స్ తాగితేనే కదా మాకు ఇబ్బంది అవుతుంది, ఈ సిగరెట్స్ తాగటం వల్ల ఇబ్బంది లేదు కదా, చాలా వరకు అప్రూవ్డ్ కదా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కాదండి, అది నిజం కాదు. ఈ సిగరెట్స్ వేపింగ్ వల్ల కూడా డెఫినెట్గా డ్యామేజ్ జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సిగరెట్స్ వేపింగ్లో ఏ సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తారో తెలియదండి, కొన్ని కొన్నిసార్లు హెవీ మెటల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల పీల్చుకున్నప్పుడు లంగ్లో డిఫరెంట్ మెకానిజమ్స్, కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100లో 1 జరిగినా కానీ అది చాలా సివియర్ డ్యామేజ్ జరుగుతుంది, అండ్ కొన్ని కొన్నిసార్లు వెంటిలేటర్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యాలీ అని దాన్ని ఆల్రెడీ ప్రూవెన్ డిసీజ్ ఉందండి, మీరు కూడా తెలుసుకోవచ్చు. సో బెటర్ ఈ సిగరెట్స్ కానీ, వేపింగ్ కానీ, ఆ ప్రోడక్ట్స్ కానీ స్మోక్ చేయకపోవటం మంచిది.

ఈరోజు ఉదయం 11:03 ఈ వారం అతిథి. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి దీపికారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేసేవారు దుర్గా ఉషారమణి గారు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: పై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సోమనాథ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సాంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట్ర మంత్రి జీతూభాయ్ వగాని తెలియజేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి పాల్గొనే సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగుస్తుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజసుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువుల నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ, ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి నిన్న లేఖలు రాసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త తురగా ఉషారమణి గారు.
1: నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి ప్రముఖ వ్యక్తే కాదు, ఒక సృజనాత్మక స్రవంతిలో తన బాల్యం నుంచి కూడా ప్రతి క్షణం గడిపిన ఒక దిట్ట కూచిపూడి నర్తకి గురువు దీపికా రెడ్డి గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆవిడ ఎన్నో విధాలుగా ఘనత సాధించినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘనత భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారం అందుకోవడం. పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈరోజు దీపికా రెడ్డి గారు మనకి సమయాన్ని కేటాయించి మనతో మాట్లాడుతున్నారు. తన 6 ఏట నుంచి కూచిపూడి నృత్యం ప్రదర్శనలు శిక్షణ పొందిన దీపికా రెడ్డి గారు అనేక నృత్య ఉత్సవాల్లో దేశవ్యాప్తంగాను అంతర్జాతీయంగాను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 25 ఏళ్ల క్రితం దీపాంజలి అనే శిక్షణా సంస్థను కూడా ఆమె స్థాపించి దాని ద్వారా వందలాది మంది శిష్యులను తయారు చేశారు. కూచిపూడి నాట్యానికి సంబంధించి ఆమె చేసిన ప్రదర్శనలు చిరస్మరణీయంగా ఉండి ఆమెకు అసంఖ్యాకంగా అభిమానులు, ఎంతో మంది కూచిపూడి నృత్యాన్ని ప్రేమించేవారు దీపికా రెడ్డి గారిని కూడా అంతగానే అభిమానిస్తుంటారు. నమస్తే దీపికా గారు.
2: నమస్కారం ఉషారమణి గారు. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజల్లు.
1: మీకు పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల ఆకాశవాణి తరఫున మీకు శుభాకాంక్షలు. ఈరోజు మీ మొత్తం ప్రస్థానం ఇంతవరకు, ఇంకా ముందు చాలు, మీరు ఇంకా ఎంతో సాధించబోతున్నారు. ఇంతవరకు మీరు చేసిన ఈ ప్రస్థానం ఏదైతే ఉందో దీనిలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అవన్నీ కూడా వినాలని మేము చాలా ఆసక్తిగా ఉన్నాం. శ్రోతలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా మనం మీ బాల్యం నుంచి మనం ప్రారంభిస్తే గనక చిన్ననాటికి అంటే 6 ఏళ్ల వయసులో వేదికను ఎక్కడం, 6 ఏళ్ల వయసులోనే నాట్యం ప్రారంభించడం అనేది అంటే పిల్లలకి నేర్పించాలి అని తల్లిదండ్రులకు ఆసక్తి ఉంటుంది. కానీ మీ ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మీ తల్లిగారు కూడా నర్తకి కావడం, అందులోనే ఆవిడ ప్రముఖ నర్తకి కావడం, ఆవిడ ముఖ్యంగా బాగా చెప్పుకున్న విషయం రవీంద్ర భారతి వేదికని ఎప్పుడైతే ప్రారంభోత్సవం జరిగిందో అందులో ఆమె ప్రదర్శించిన చిత్రాంగద రూపకం గురించి మనకి బాగా తెలుసు. ఆ రోజుల్లో మీరు నాట్యం ప్రారంభించినప్పుడు మీ బాల్యంలో మీకేమైనా ముఖ్యంగా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నృత్యానికి సంబంధించి?
2: మా ఇంట్లో వాతావరణం అంతా డాన్స్కి మ్యూజిక్కి అనుకూలంగా ఉండేది అని నేను చెప్పడంలో ఎగ్జాజరేషన్ లేదు. అండ్ నేను పుట్టినప్పుడు యాక్చువల్లీ నేను కళ్ళు తెరిసిన తర్వాత నాకు డెలివరీ చేసిన డాక్టర్ గారు చెప్పారంట, తిను డాన్సర్ అవుతుంది అని మా మదర్తో. సో ఇప్పటికీ కూడా మా అమ్మ ఇప్పుడు చెప్తారు, ఆవిడ జస్ట్ కళ్ళు తెరవంగానే నిన్ను చూసి అలా ప్రెడిక్షన్ చేసింది తన బ్లెస్సింగ్స్. నేను నా చిన్నతనంలో మా అమ్మ ఎప్పుడు నడిచేటప్పుడు కూడా డాన్స్ చేసేదాన్ని అంట, సో డాన్స్ క్లాస్లో చేర్చడం జరిగింది. యాక్చువల్లీ మా మదర్ భరతనాట్యం డాన్సర్ అండ్ చాలా ప్రదర్శన ఇచ్చేవాళ్ళు, కానీ వివాహం తర్వాత తను కంటిన్యూ చేయలేదు. కానీ తన డ్రీమ్ నా ద్వారా నేను నాకు నేర్పించాలి, నేను చెయ్యాలి అని తను చాలా

0: అడ్వైజ్లు ఇస్తుంటారు నేను డాన్స్ చేసేటప్పుడు కానీ. నా ఫస్ట్ గురు సుమతి కౌశల్ గారి దగ్గర నన్ను జాయిన్ చేశారు. మా అమ్మ నాన్నగారు మా తాతగారు నూకలు రామచంద్రారెడ్డి గారు వారి సతీమణి అందరు కలిసి నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. అండ్ నాకు డాన్స్ అంటే అంత ఇష్టం అన్నమాట. ఫస్ట్ నేను భరతనాట్యం కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు, రెండు నేర్చుకున్నాను. తర్వాత ఓన్లీ కూచిపూడి మీద కాన్సన్ట్రేషన్ చేశాను, ఎందుకంటే నాకు ఆ ఐటమ్స్, ఆ ప్రవేశ దరువులు కానివ్వండి, లేకపోతే ఆ టెంపో అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ప్లేట్ మీద చేయటం, ఆ రోజులలో యూనో చెంబులో నీళ్లు తల మీద బ్యాలెన్స్ చేసి చేయటం అని చాలా ఎక్సైటింగ్గా అనిపించేది చిన్నతనంలో. సో కూచిపూడి మీదనే నేను ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసి నా రంగ ప్రవేశం 1976లో చేయటం జరిగింది రవీంద్ర భారతిలోనే.
1: ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఆ కాలంలో అంటే ఇప్పుడు మనకి 60-70 దశకాల్లో అక్కడ ముఖ్యంగా తెలంగాణలో కూడా ఏంటంటే ఒక అంటే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పట్ల, ఈ ఇలాంటి లలిత కళల్లో అంటే సంగీతం, ఆడపిల్ల అయితే ఏదో సంగీతం నేర్చుకోవాలి లేకపోతే వీణ వాయించాలి అని ఉన్న రోజుల్లో ఇలా ఒక వేదిక మీదకి ఎక్కి ఆడపిల్ల నృత్య ప్రదర్శన ఇవ్వడం, అంటే మీ కుటుంబం నేపథ్యం అందరూ దిగ్గజాలు, చాలా దేశ నిర్మాణంలో కూడా చాలా పాత్ర పోషించిన వారు మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ, ఇలా ఆడపిల్లని డాన్స్ నేర్పించడం ప్రోత్సహించడం అనేది సాధారణంగా ఆ టైంలో సమాజంలో అరుదుగా ఉండేది. మీ కుటుంబంలో అలాంటి చర్చ ఏమన్నా వచ్చిందా లేకపోతే చాలా సహజంగా జరిగిపోయిందా ఇది?
0: మా మదరే డాన్స్ చేసేది కదా, కానీ తన ఆ రోజుల్లో మీరు చెప్పింది నిజమే, వివాహం తర్వాత చేయలేదు. కానీ మా నాన్నగారికి కూడా యాక్చువల్లీ ఇష్టం, ఎందుకంటే మా బ్రదర్కి మృదంగం నేర్పించారు, సుదర్శనచారి గారిని పిలిపించి నేర్పించారు. అండ్ నాకు సంగీతం హైదరాబాద్ బ్రదర్స్లో రాఘవాచారి గారు వచ్చి నేర్పించేవారు. సో వాళ్ళందరికీ ఇష్టం, మా అమ్మమ్మ చక్కగా పాడేది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు నాకు ఐ డెంట్ ఫేస్. కానీ మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అనేవాళ్ళు, అమ్మ

0: బాలు గారు అండ్ అలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ మరణ మృదంగం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనల్ని అంటే మనకున్న ఎంటర్టైన్మెంట్లలో కీ రోల్ ఏది అంటే సినిమాలకి ఉంటుంది అనడంలో అస్సలు డౌటే లేదు. హ్యూమన్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానేనట. ఇదే కారణం ఇది కారణం అని చెప్పలేం కానీ 2.5 గంటల సినిమా ఓ ఊరట. మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అలాంటి సినిమాల్లోని మెయిన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సినిమాలోని నటీనటులకు గుర్తింపునివ్వడంలో ఫస్ట్ ప్లేస్ డైలాగ్స్కే ఉంటుంది. అంటే మంచి డైలాగ్ డెలివరీతోనే హీరోస్, విలన్స్ అండ్ కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి రాజనాల నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తరం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు కూడా వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మనకు గుర్తున్నాయి అని అంటే ఆ డైలాగ్స్కున్న పవర్ అలాంటిదనమాట. ఐ మీన్ ఇంకా ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీ అండ్ మానరిజం ఇవన్నీ కూడా, అంటే డైలాగ్ డెలివరీతో మానరిజం వస్తుంది, ఆ మానరిజంతో వాళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరి అలాంటి డైలాగ్స్ని మన యాక్టర్స్ చేత, అంటే మన యాక్టర్స్ చేత చెప్పించి ఫైనల్గా మనల్ని ఒప్పించిన డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి ఈరోజు నేను మాట్లాడబోయే ఆ డైలాగ్ రైటర్ ఎవరో గుర్తుపట్టగలరా చెప్తాను. ఎందుకంటే ఆయన డైలాగ్ రైటింగ్కే కాదు, ఆయన మాటలకి, ఆయన స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మరి గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404-232-40852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: చెప్పాలా, నన్ను అడిగితే నేను చెప్పాలా? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, మీ ఆర్చీ స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సినిమాల్లోని డైలాగ్స్ విషయంలో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. అందులోనూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ రైటర్ కమ్ డైరెక్టర్ది డిఫరెంట్ స్టైల్ అన్నమాట. జీవిత సత్యాలను పురాణాలతో లింక్ పెట్టి వాటికి ప్రాస అలంకారాలతో అల్లి యంగ్ జనరేషన్స్ చేత కూడా విజిల్స్ వేయించే పెన్ పవర్ ఉన్న రచయిత, మాటల రచయిత, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడైతే చాలామందికి గుర్తొచ్చే ఉంటుంది కదా, అసలు ఆయన మాటలు ప్రతి మాట కూడా ఏదో ఒక నిజం లేకపోతే ఏదో ఒక డెప్త్ మీనింగ్లా ఉంటుందన్నమాట ఆయన ఏం మాట్లాడినా. సో అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉన్న పెన్ పవర్.
3: ఆయనకి నష్టం వచ్చి ఆస్తం వేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటి పెళ్ళి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్ళి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్.
2: ఎంతమంది కనెక్ట్ అయి ఉంటుంది కదా ఈ సినిమాలోని డైలాగ్స్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నాట్ ఓన్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆయన ప్రతి సినిమాలోని డైలాగ్స్ అన్నీ కూడా తూటాల్లా పేలుతాయి అంటారు. మరి ఈరోజు మనం గుర్తుకొస్తున్నాయిలో మాటల రచయిత అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 11:37 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్, నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆయన మాటలు కూడా ఆలోచించేలా చేస్తాయి. సినిమాలో స్పేస్ దొరికితే చాలు, ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తారు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అభిమానులు గురూజీ అంటారు. సినిమాల కోసం రాసిన డైలాగ్స్ అయినా సరే లైఫ్ సిచ్యువేషన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో డైలాగ్ అంటే బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. మరి మీకు బాగా నచ్చిన, మీరు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటో నాకు వాట్సప్ చేయండి ఆన్ 0402324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

0: దొంగల్లుడు సినిమా కోసం బాలుగారు అండ్ అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 11:42 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి మరి, నేను అడిగాను మీకు బాగా నచ్చిన, మీకు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటి అంటే, చాలామంది చాలా మెసేజెస్ అయితే పంపించారు చాలా వెరైటీగా. పుట్టింగ్ మై 2 hands ఇన్ మై పాకెట్స్, గోయింగ్ సమ్వేర్ ఐ డోంట్ నో వేర్ ఐ ఆమ్ గోయింగ్, రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అని ఒక స్పీచ్లో చెప్తారే, అది నిజంగా చాలా ఫేమస్ అయింది కదా. అండ్ అలాగే యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం అనేది నాకు బాగా నచ్చుతుంది అంటూ మనీ ఫ్రమ్ తిలక్ నగర్ నుంచి పంపించారు. అండ్ అలాగే సో అందరికీ తెలిసిన మరో ఫేమస్ డైలాగ్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు, ఆడిపి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టిక్స్ బెల్లంపల్లి నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలామంది చాలా మెసేజెస్ పంపించారు, అవన్నీ చదువుతూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా అవుతుందన్నమాట, ఎందుకంటే త్రివిక్రమ్ రాసే ప్రతి డైలాగ్ అలాగే ఉంటుంది. సో వెల్ నోటెడ్ అయిపోతాయి, మనం కూడా తెలియకుండానే మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఆ డైలాగ్స్ని వాడిస్తూ ఉంటామన్నమాట. నిజానికి కథ మాటల రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ టాలీవుడ్లో డైలాగ్స్ విషయంలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. పాత్రల కంటే ఆయన రాసిన మాటలు డైలాగ్స్ మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అసలు చెప్పాలి అంటే జంధ్యాల గారు అండ్ అలాగే ముళ్ళపూడి లాంటి రచయితల తర్వాత పంచు డైలాగ్స్తో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని సున్నితంగా తెరపై ఆవిష్కరించిన క్రెడిట్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తే అంటారు టాలీవుడ్లో.
1: కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.
2: నిన్నటిదాకా అమ్మాయి గారిని చంపాలని చూసినాడు, సడన్ గా ఈరోజు బంధువు అయిపోయాడు. ప్రాణాలను తెగించి మరీ ఆవిడ కాపాడిన మీరు బరువు అయిపోయారు. మనుషులు సార్ వీళ్ళు, కనీసం అమ్మాయి గారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు.
3: తప్పు బాలు, పనిచేసి జీతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు.
4: కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకలేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి.
5: ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
0: ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి డైలాగ్ ఒక్కో మాట ఒక్కో తూటాలా పనిచేస్తుంది సినిమాల్లో. మరిన్ని కబుర్లు ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
8: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
9: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या

0: अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: गुर्तुकुस्तुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
5: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. ఒక్క లైన్, ఒకే ఒక్క లైన్ డైలాగ్, కానీ అశేష ప్రేక్షక జనం అవాక్కయ్యేలా చేస్తోంది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్కున్న కలం బలం అన్నమాట. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించలేరా? అసలు ఏం అన్న డైలాగ్ ఇది. విమెన్ పవర్ని ఒక్కసారిగా ఎలివేట్ చేసిన డైలాగ్ ఇది. అరవింద సమేతలో ఎన్టీఆర్ చేత పలికించారు. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, కానీ చెప్పకపోతే ఎప్పటికీ భయం వేస్తుంది. ఎంత లోతైన అర్థం కదా. అందుకే ఎప్పటికప్పుడు నిజం చెప్పాలి. ఆ మాత్రమే కదా, ఆ క్షణం, ఆ నిమిషం, లేదంటే ఆ రోజు భయపడతాం. కానీ చెప్పకుండా ఆ అబద్ధాన్ని మోస్తూ తిరిగామే అనుకోండి, ప్రతిసారి భయపడాల్సిందే. ఇలా చెప్తూ ఉంటే ఇందాక అనుకున్నట్టు ప్రతి మాట కూడా ఒక తూటలా పెళుతుంది త్రివిక్రమ్ డైలాగ్స్ అన్నమాట. సో మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ త్రివిక్రమ్ డైలాగ్స్కి మాత్రం నో ఎక్స్పైరీ డేట్. మరి త్రివిక్రమ్ సినిమాలో మనం అబ్జర్వ్ చేస్తే హీరో, హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ వరకు అందరూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటారు. ఈ ప్రాస డైలాగ్స్ వినడానికే చాలామంది త్రివిక్రమ్ మూవీస్ రిపీటెడ్గా చూస్తుంటారట. మాటలనే తూటాలతో సినిమా చేస్తున్న ప్రేక్షకుణ్ణి నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం అనేది త్రివిక్రమ్కున్న పెన్ పవర్. మరి మరెన్నో డైలాగ్స్ త్రివిక్రమ్ పెన్ ద్వారా మనందరికీ రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా త్రివిక్రమ్ పెన్ను చూస్తే మాత్రం నాకు ఈ పాట ఆయనకే డెడికేట్ చేయాలనిపిస్తుంది.

0: రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 దాటి 59:32 అలా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు మీ ఆర్జే స్వాతితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:10 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. హే, హౌ ఈస్ యువర్ లైఫ్ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఓ నాకే అని కొందరు అంటారు. అంతా బాగానే ఉంది కానీ మాస్టారు అంటూ నసుగుతూ ఉంటారు ఇంకొందరు. హా, ఏం బాగుండడం లేండి అంటూ దీర్ఘాలు తీస్తారు ఇంకొందరు. నిజానికి బాగున్నా కూడా పైకి మాత్రం ఎక్కడ లేని కష్టాలను ఒలికిస్తుంటారు ఇంకొందరు. యూనో, ప్రపంచం మొత్తం మీద దాదాపు ఇదే వరస. నిజానికి చాలామంది లీడ్ చేస్తున్న లైఫ్ వాళ్ళది కానే కాదు. వాళ్ళ జీవితాల్ని నడిపించేది వాళ్ళు కాదు, వేరొకరు అంటాను నేను. అంటే మరి ఇంతకీ మన జీవితాన్ని మనం నడపరా? అంటే మనం నడిపించుకోవట్లేదా? మన జీవితాన్ని నిజంగా ఇంకెవరైనా నడిపిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చాయా? ఎగ్జాక్ట్లీ అండి, నిజానికి నిజం. ఇలా మాట్లాడే చాలామంది లైఫ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేది వాళ్ళు కారు, ఇంకొకరు. మరి ఎవరు వాళ్ళు? తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 12 గంటలు దాటి 14 నిమిషాలు కావస్తోంది. మరి చైతన్య స్ఫూర్తిలో నేను ఇందాక చెప్పాను, చాలామంది తమ లైఫ్ని తాము లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ లీడ్ చేసేది వాళ్ళు కాదు అని. అంటే మనుషుల్ని నడిపించేది ఏంటి అంటే ప్రేమ అంటారు కొందరు, డబ్బే కాదు కాదు డబ్బే అంటారు ఇంకొందరు, నో నో నో నో నో నీతి న్యాయం ధర్మం అంటారు ఇంకొందరు. సరే, ఒక్కో కోణంలో ఒక్కొక్కరు అన్నా కూడా అన్నీ నిజమే, కానీ వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే వాలిడేషన్. వాలిడేషన్ మీన్స్ అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే తపన. ఐ మీన్ ఇతరుల అభిప్రాయం పైనే తమని తాము డిసైడ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మన సొసైటీలో. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే వాళ్ళు చేసేది రైటో రాంగో అని వాళ్ళకి తెలిసినా కూడా పక్క వాళ్ళు ఏదో ఒకటి చెప్తే బాగుండు అని ఒక కొంత, లేదంటే అబ్బా ఏదైతే అదేంది, వాళ్ళ దృష్టిలో నేను మంచి అయితే చాలు అని పనులు చేసేవాళ్ళు ఇంకొంత అనమాట. అలా ఎలా అవుతుంది స్వాతి అంటారా? సరే, మాట్లాడుకుందాం ఈ విషయమే ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కార్తీక్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ గజనీ. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: జిందగీ పరీక్షా కే లియే నహీ హై, హమారే జీవన్ కో బనానే కే లియే శిక్షా ఏక్ మాధ్యమ హై.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in.

0: govin पर लॉगिन करें।
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: 1221 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. వాలిడేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వాలిడేషన్ అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఏదైనా పని చేస్తే ఒకరు చప్పట్లు కొట్టాలి, ఒకరు మెచ్చుకోవాలి, నువ్వు బాగా చేసావు అనాలి, అసలు నువ్వు ఉన్నావు చూడు, నువ్వు సంథింగ్ స్పెషల్ అబ్బా అనాలి. అలా ఎవరూ అనకపోతే ఎంటీగా ఫీల్ అవుతారు. అందే స్వాతి, ఇప్పుడు మెచ్చుకోలు మంచిదేగా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మెచ్చుకోవడం అనేది ఎంకరేజ్మెంట్ కాదని నేను అనను, కానీ ఆ మెచ్చుకోవడం కోసమే పని చేయొద్దు అంటాను. ఎందుకంటే నీ పనికి, అంటే నువ్వు చేసే పనికి ఎవరో ఒకరి వాలిడేషన్ కోరుకోవడం అనేది ఒక వ్యసనం లాంటిది. మరి అలా ఎలా అవుతుంది? ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా బాగా చేస్తాం కదా అని అనిపించవచ్చు, కానీ వాలిడేషన్ కోరుకోవడం అనేది మాత్రం 100% వ్యసనమని నేనంటాను. మరి ఎందుకంటాను తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆనంద్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. నిజంగా అసలు ఈ సినిమాలు అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ మన కీరవాణి గారు, డిఎస్పి గారు. కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంఎం రాధాకృష్ణన్ గారు ఒకరు. నిజంగా ఆయన వాయిస్ కూడా వర్సటైల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన గాత్రంలో ఆ సరిగమలు అద్భుతాలు చేస్తాయి అనడంలో నో డౌట్. మరి టైం అయితే 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్.
4: సమయం 12 గంటల 30 నిమిషాలు, తెలుగులో వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
6: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
5: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది.

సదస్సు రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. రెండవ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బొయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక, ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అఖుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతాప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

0: చెప్పింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సివిల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ కార్యక్రమం వింటారు.
2: మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహర్ట్జ్ పర్ ఆన్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై ప్రస్తుత్ హై ఆజ్ కా హిందీ కార్యక్రమ.
3: ఇచ్చే ఆ కాంప్లిమెంట్ కోసమే పనిచేసినట్టు అవుతుంది, కానీ ఆ పనికి 100కి 100% న్యాయం చేస్తామా అంటే డౌటే. ఏమంటారు? అవుదని అంటారు. ఇంకా వరల్డ్ ని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: చరణ్ ఆయన అలాగే తన్వి పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆవారా. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్.

0: చేసిన వారు ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 1:17 కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం వాలిడేషన్ వద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముద్దు అని చెప్పేసి. అంటే ట్రూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే, ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా మనం మన లక్ష్యం కోసం చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో అదే మనల్ని నడిపించే శక్తి అనమాట. నిన్ను నువ్వు మెచ్చుకోకపోతే ప్రపంచం నిన్ను తిట్టడానికి, నీతో ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉంటుంది. నిజమే కదా. అండ్ అటెన్షన్ కోసం కాదు, అచీవ్మెంట్ కోసం బ్రతకాలి. జనాల అప్రూవ్మెంట్ అనేది మనకి ఎనర్జీనిస్తుంది, మనకు ఒక ఫ్యూయల్ లాంటిది, మనకు ఒక ఇంధనం అనుకుంటారు. యునో, జనాల అంటే జనాల అప్రూవల్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అది నీకు ఇంధనం కాదు, అది పెద్ద బంధనం. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి నేనేమంటానంటే, నిజంగా సక్సెస్ అయ్యేవాళ్ళు, ఐ మీన్ సూపర్ హీరోస్, విజేతలు అనేవాళ్ళు ఎవరు కూడా హడావిడి చేయరబ్బా. వాళ్ళు జస్ట్ చాలా సింపుల్గా హిస్టరీని క్రియేట్ చేస్తారు. సో మరి మనం మన హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి, చేయాలి అంటే చేయాల్సింది హడావిడి కాదు, ప్రయత్నం, రైట్? మరి ఆ ప్రయత్నాన్ని మీరు కూడా చేయండి. అండ్ అప్రూవల్ కోసం కాదు, అటెన్షన్ కోసం కాదు, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పనిచేస్తూ ఉండండి, రైట్? మరి ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అండ్ మీకోసం వచ్చేస్తుంది రాజు వర్డ్స్ రాంబాయి సినిమా నుంచి పాట. ఈ పాట తర్వాత ఓ విషయం చెప్తానబ్బా. ఏంటంటే, మనం జనరల్గా పక్క వాళ్ళని ఏడిపించడానికో లేకపోతే వెక్కిరించడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల కొన్ని తిప్పలు వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేసిన ఆ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానే, వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళు అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

రాంబాయి అని పేరు పెట్టుకున్న వాళ్ళు అప్పట్లో చాలా తిట్టుకొని ఉంటారు, ఏం పేరు పెట్టారమ్మా నాకు అని. కానీ ఈ పాట తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎంతైనా మన పేరు మీద కొన్ని పాటలు అనమాట, ఒక పాట వస్తే మస్తు ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే స్వాతి పేరుతో చాలా పాటలు ఉంటాయి. సరే మీకు విషయం చెప్తానన్నాను కదా, ఏంటంటే మనం ఫ్రెండ్స్ని లేదా కలీగ్స్ని సరే ఏడిపించడానికో, వెక్కిరించడానికో, లేకపోతే వాళ్ళని మార్చడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, వెక్కిరిస్తూ ఉంటాం, కిండిల్ చేయడానికి వాళ్ళ అంటే మన వాళ్ళ మాడ్యులేషన్ని కానీ లేదంటే వాళ్ళ ఊత పదాలని రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ఇదంతా బాగానే ఉంది. వాళ్ళని ఏడిపించడానికి మనం తరచుగా వాడడం వల్ల ఏమవుతుందంటే, తెలియకుండానే వాడు మార్చుకుంటాడు కానీ మనం అలవాటు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గత వారం రోజులుగా ఒక ఫ్రెండ్ని ఏడిపించడానికి ఎగ్జాక్ట్లీ అన్న పదాన్ని బాగా వాడుతున్నాను అనమాట. మరి ఆయన మార్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ తెలియకుండా నేను ఈరోజు ఆ పదాన్ని చాలాసార్లు వాడాను. సో దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, పక్క వాళ్ళని ఏడిపించడానికో మార్చడానికో ఏదో చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ తెలియకుండానే మనం అలవాటు చేసుకుంటాం అనమాట. కాబట్టి ఏదైనా లిమిట్లో చేయండి, లేదంటే వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనం ఇంకొకరి చేత చెప్పించుకునే స్టేజ్కి వస్తామన్నమాట. రైట్, మరి 1:06 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మేడిగడ్డలోని 3 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ కొత్త మోసానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమాం మోజుంల గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ఖబరిస్థాన్లకు భూములు కేటాయించాలని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆటోల రెట్రోఫిట్టింగ్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో షబీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో యాత్రికుల బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఓటరు సవరణ పేరిట సాగుతున్న కుట్రలను తెలంగాణలో సాగనివ్వమని స్పష్టం చేశారు. హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని 2 లక్షల డీజిల్ ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించాలని యాత్రికులను కోరారు. మంత్రి అజరుద్దీన్ హజ్ సౌకర్యాలను వివరించగా ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ యాత్రికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో షబీర్ అలీ, షఫీయుల్లా తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లో పర్యటిస్తారు. 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నగరానికి వస్తున్న మోదీ హెచ్ఎస్సిసిలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి

0: పనులు ఐఓస్ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా బీజేపీ శ్రేణులు నగర వ్యక్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రేపు హైదరాబాద్లోని పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రధానమంత్రి బహిరంగ సభకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి 2000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కొత్త కమిటీలు వేస్తామని యువతకు అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. యుద్దానికి ఎలాగైతే సిద్దమవుతామో రానున్న ఎన్నికల్లో కూడా అలాగే సిద్దంగా ఉండాలని, బీఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడవద్దని అన్నారు. మున్సిపాలిటీలో గెలిచినట్టే పరిషత్ ఎన్నికలు పెడితే గట్టిగా పోటీ ఇచ్చి గెలవాలన్నారు. పండించిన ధాన్యం తూకం వేసేందుకు రైతులు లంచాలివ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తొలిసారి నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనాభా లెక్కలు విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. ప్రతి ఒక్క భారతీయుడు రేపటితో ముగియనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్లో తమంతట తాము తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇవాళ ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళికా శాఖ అధికారి జనగణన జిల్లాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యారథాన్ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ రూపి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
1: ఆపరేటర్ సూపర్వైజర్స్, మన జిల్లాలో దాదాపు 1300 మంది అధికారులు మేము ఇంటింటికి వెళ్ళి ఆ హౌస్ లిస్టింగ్ కానీ ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు గ్యాదర్ చేశారు. జూన్ 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వెళ్ళాలని ఈ సెన్సెస్ బేస్ మీదనే ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మనకు మనమే స్వయంగా డిజిటల్ లో కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ని పూర్తి చేసుకుంటే అది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి కేవలం అది కరెక్టా కాదా అని అడిగి వెళ్ళిపోతారు.
0: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు మ్యారథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90వ వసంతాలోత్సవం సందర్భంగా ఆకాశవాణిలో వచ్చే వార్తలు వాస్తవాలకు నిదర్శనమని ఖమ్మంకు చెందిన డాక్టర్ మారణరాజు రంగారావు చెప్పారు. తాను చిన్నతనం నుంచి రేడియో వింటానని, అప్పుడు ప్రసారమైన బాలానందం కార్యక్రమం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇప్పటికీ ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే వార్తలు వింటానని, రేడియో కార్యక్రమాలని కూడా పక్షపాతం లేకుండా నిజం తెలియచేసే విధంగా ఉంటాయని డాక్టర్ మారణరాజు రంగారావు అన్నారు.
2: యాక్చువల్ గా రేడియో కార్యక్రమాలు అన్ని కూడా చాలా పక్షపాతం లేకుండా నిజమైన వార్తల్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పుడున్న మాధ్యమం కాకుండా అంతకుముందు ఎలా అయితే న్యూస్ ఉండేదో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేది.
0: తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్ ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించగా ఈ దాడులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో అక్కడే కూర్చుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి సిటీసీకి తరలించారు. అంతకుముందు గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100% ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. మొత్తం 260 పంచాయతీల్లో 7,96,00,000 లక్ష్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఒక జిల్లాలో పూర్తి స్థాయి పన్ను వసూళ్లు కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారని పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. తుమ్మిడిహట్టి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ, మేడిగడ్డ 3 పిల్లర్లను మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని, తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ మోసానికి తెరలేపారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 150 మీటర్లకు మహారాష్ట ప్రభుత్వం అనుమతిచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం పచ్చి అబద్దం అన్నారు. తుమ్మిడిహట్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని మంత్రి జూపల్లి, సుందిళ్లకు నీళ్లు తెస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారు.

అని విమర్శించారు. పలు కేసుల్లో గత 15 రోజులుగా సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కృషాంక్ను అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్లో 6 డంపులను 5 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో వీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడకూలిన ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారు. మృతుడు లచ్చన్న కుమారుడు మనోజ్కు తక్షణమే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు సూచించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు లింక్ డాక్యుమెంట్ లేని 9,645 ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పానుగల్ సుందరయ్య కాలనీలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు నార్నూర్ ఇంద్రవెల్లిలో ఉన్న ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రమేష్ రావు ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. 15వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఈవేళ మధ్యాహ్నం 12:12 జీరో షాడో ఏర్పడింది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయి. ఈ క్రమంలో సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో నడినెత్తి మీదకొచ్చినప్పుడు వస్తువుల నీడలు వాటి కిందకి చేరిపోతాయి. ఫలితంగా జీరో షాడో కనిపించి సూర్యుడు మాయమైనట్లుగా అనిపిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1 గంట దాటి 20 నిమిషాలుగా వస్తోంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి పెద్ద కోడలు సవిత, చిన్న కోడలు లావణ్య. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 127 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ పంపించాల్సిన నెంబర్ 04023240852. మరి ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ ఊరు పేరు టైప్ చేయండి, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైట్, మరి ఈరోజు షో టైంలో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామంటే, ప్రపంచంలోని అతిపెద్ద నది ఏది, లేదా అతిపెద్ద పార్క్ ఏది, పెద్ద జంతువు ఏది, సంథింగ్ లైక్ కదా. అయితే ఈరోజు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిది. ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యాడ్ ఎక్కడ ఉంది, ఐ మీన్ చెత్త కుప్ప. ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యాడ్ ఎక్కడ ఉంది, గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 04023240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ.

మూవీ నుంచి హ్యారీష్ రాఘవేంద్ర పాడిన పాట విన్నారు. 1:33 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఎక్కడ ఉంది అని అడిగాను. సో చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, వాళ్ళలో కొందరు పేర్లు చదువుదాం. అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ అలాగే శంకర్ ఫ్రమ్ భీమ్కల్, నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ అండ్ అలాగే డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కాకతీయ పుష్ప ఫ్రమ్ వరంగల్ అండ్ అలాగే భూదాన్ పొచ్చంపల్లి నుంచి భోగ మార్కండేయ, అనిత కొలడు పావని వెంకటేశ్వర్లు ఫ్రమ్ హైదరాబాద్, చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, భూదాన్ పోచంపల్లి నుంచి యలగంధుల మార్కండేయ లక్ష్మి అండ్ సుచిత్ర సర్కిల్ నుంచి రామరాజు నగర్ శాంతి రిషిత, ఆడుపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మూరిపొలం, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ అలాగే రోజా, కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం అండ్ అలాగే జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, అప్పలరాజు ఫ్రమ్ పడన, ఆర్మూర్ నుంచి ఎం రాధ, సంగీత్ శ్రవణ్ కుమార్ ఫ్రమ్ లంగర్ హౌస్, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, నంద్యాల జిల్లా నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, మధుకర్ ఫ్రమ్ నందిపేట్, నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు అండ్ ఆల్సో రాజలింగం వృషాలి ఫ్రమ్ సిరికొండ జిల్లా నుంచి అండ్ అలాగే దస్తగిరి సంధ్య, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకీరాజు. ఇంకా చాలామంది కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ అడగగానే పంపించిన వీళ్ళ పేర్లు చదివాను. అది ఎక్కడ ఉంది అంటే, లాస్ వేగస్ నెవాడాలో, అంటే యుఎస్లో ఉందన్నమాట. 2,200 ఎకరాల్లో ఉంది. ప్రతిరోజు అక్కడ 2,000 నుంచి 2,500 టన్నుల చెత్తని అక్కడ పోగు చేస్తారట. అంటే అర్థం చేసుకోండి ఎంత వేస్టేజ్ ఉంటుంది అని. అబ్బో అమెరికా కదా అనుకుంటున్నారా? యూనో వరల్డ్ టాప్ డంపింగ్ యార్డ్స్ అని ర్యాంకింగ్ ఇస్తే అందులో మన ఇండియాలో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉందట. అంటే మనము ఏమీ తక్కువ తినలేదు, చెత్తలో కూడా పోటీ పడుతున్నాం మరి.

0: వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా.
1: పాటేసిన ప్రతిసారి రాసిస్తా అంటాడు, కానీ ఇప్పటి వరకు కూడా రాసేవాళ్ళకి తెలుసా?

0: ఇద్దరు మిత్రులు సినిమా కోసం మరి బాలుగారు అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 140 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు, వేటూరి గారు ఆరుద్ర గారు ఇద్దరు మనకి తెలుసు గీత రచయితలు లేదంటే పాటల రచయితలు, మాటల రచయితలు కదా. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో వెండి తెరపై మనకు కనిపిస్తారు, ఒకే సినిమాలో ఇద్దరు కనిపిస్తారనమాట. మరి గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు కలిసి కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

భలైన అవుతుంది కదా సునీత, ఏదో ఒక్కసారి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలా నవ్వడానికి. హే ఒక్కసారి ఎప్పుడైనా అలా ట్రై చేశారా? అంటే ఎవరైనా జోక్స్ వేసినప్పుడే కాకుండా ఊరికూరికేనే అలా నవ్వడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి. ఇదిగో ఇలా సునీత లాగా అద్దం ముందు నిలబడి ఒకసారి నవ్వి చూడండి, పక్కా నేను గుర్తొస్తాను, ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి. రైట్, 146 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు షో టైమ్ విత్ యోర్ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన లెజెండరీ లిరిక్ రైటర్స్ వేటూరి గారు అండ్ అలాగే ఆరుద్ర గారు ఇద్దరూ కలిసి కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే ఫిరాజ్దిగూడ నుంచి శ్రీనివాస్, శంకర్ ఫ్రమ్ భీమ్కల్, సీతాఫలి మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు అత్తాపూర్ నుంచి రాజు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే పేరు పంపించలేదు బట్ ఆన్సర్ మాత్రం పంపించారు, అరుణ రన్యాన ఏదో ఉంది పేరు. ఓకే, నెక్స్ట్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, డి కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో పెడనా నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, అనఘ నిఖిల రఘు ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి పంపించారు, పసునుటి సుధాకర్ ఫ్రమ్ గిర్మాజిపేట వరంగల్ నుంచి.

నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక ఇది. ఓకే. అండ్ అలాగే డాక్టర్ వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్. అండ్ అలాగే సుగ్న నాగ్నాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్. నిజాంపేట్ నుంచి గణేష్. అలాగే వేదవతి మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి. అండ్ ఎంవి రావు గారు ఫ్రమ్ ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అని అంటే, ఓకే, మల్లెపూవు సినిమా శోభన్ బాబు గారిది. అసలు సినిమా కూడా సూపర్ డూపర్ ఉంటుంది. అందులో మరి మన లెజెండరీ లిరిసిస్ట్లు కనిపించడం అనేది ఇంకా ఆ సినిమాకి హైలైట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది, కవిత్వం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీకెండ్లో వీలైతే చూసేయండి. అండ్ మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ యువర్ ఆర్జే స్వాతితో. మామూలుగా నేను క్వశ్చన్ అడిగి మీకు నేను ఒక పాట ప్లే చేసి ఆ 5 నిమిషాల టైం ఇస్తే టక్టకా ఆన్సర్ చెప్తారు కదా, ఇప్పుడు అలా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి ఆ క్వశ్చన్కి ఇమీడియట్గా నాకు ఆన్సర్ పంపించాలి, ఓకేనా? ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే అది కాదు క్వశ్చన్, ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే టక్కుని చెప్పేస్తాం, ఎన్ని 60 నిమిషాలు కదా. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మరి రెడీగా ఉండండి, నేను అడగగానే ఆన్సర్ పంపించేసేయాలి, దెర్ ఈజ్ నో గ్యాప్ అన్నమాట, మీకు అస్సలు టైం ఇవ్వను. అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, గంటకి 60 నిమిషాలు కదా, మరి ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? గెస్ చేసి నాకు ఇమీడియట్గా వాట్సాప్ చేయండి 0402324082, 0402324082. సో టైం టేకింగ్ కదా, అసలే మొబైల్లో ఏమంటారు మన రేడియో వింటూ ఉంటారు, ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పాలి అని చెప్పేసి. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసింది ఫ్రమ్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి, అలాగే చేర్ల వెంకటేష్ సుగుణ ఫ్రమ్ గజ్వేల్ నుంచి. మరి వెంటనే ఆన్సర్ పంపించాలి, అలాగైతేనే చదువుతాను. బుధం పోచట్పల్లి నుంచి బొగ మార్కండేయ అండ్ అలాగే అనిత బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఏ క్యాల్కులేట్ చేస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా, ఐ నో ఐ నో. భాను ఫ్రమ్ మియాపూర్, శంకర్ ఫ్రమ్ భీమ్గల్, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్, టి ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఇంకా ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్ అండ్ అలాగే ఎస్ఎన్ రాణిమూర్తి ఫ్రమ్ సూరారం, సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ, మేడిపల్లి శ్రీతేజ శ్రీరామ్ పంపించారు, అండ్ ఆల్సో ఫాస్ట్గా దొమ్మకొండ నుంచి విజయ్ కుమార్ గారు అండ్ అలాగే జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్, వెంకటేష్ రాంగ్ ఆన్సర్, ఓకే, అమ్మని గుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, రాణి సుప్రియ ఫ్రమ్ సూరారం అండ్ అలాగే గోధుమ కుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత గారు, రంగా ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ స్టిల్ ఇంకా టైప్ చేస్తున్నారు, న్యావనంది నుంచి బ్రహ్మయ్యచారి గారు, ఫిరాజ్తిగూడ నుంచి శ్రీనివాస్, భాస్కర్ ఫ్రమ్ పెడన ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం అండ్ ఆల్సో సైనిక్పురి నుంచి నాగరాజ్, నవతి బౌరంపేట నుంచి సంతోష్ అండ్ అలాగే సుప్రియ, పంతడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరి పొలం, ఎల్దుర్తి బొడ్డు శేఖులు గారు ఫ్రమ్ మెదక్, ఆడిపు సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, చోడపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఎస్ఆర్ నగర్ నుంచి ఓకే గణేష్ వేదవతి ఫ్రమ్ నిజాంపేట్ ఓకే. సో ఫైనల్లీ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో బాగుంది కదా, నేను గ్యాప్ ఇవ్వకుండా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇలా ఆన్సర్ చెప్పడం. మరి ఇది ఇవాల్టి షో టైం, మరి ఆన్సర్ నేను చెప్పాలి కదా, 1440 నిమిషాలు ఉంటాయి ఒక రోజుకి.

0: ஜோ மூவின் சி ஹேமச்சந்திரா ஐந்து லகே ஸ்வேத்த பாடின பாட்டு విన్నారు 221 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. నిజంగా మహిళ అంటే కొన్ని పనులు మాత్రమే చేయగలదు, కొన్ని మాత్రం తనకి సెట్ అవ్వదు ప్లాట్ఫామ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న టెక్ ప్రపంచంలో కావచ్చు, లేకపోతే టెక్నాలజీ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా మహిళ రాణిస్తుంది. అది ఏ పనైనా కానీ ఏమంటారంటే, వంటింటి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ తరం జనరేషన్. మరి అలాంటి ఓ అమ్మాయి, ఓ మహిళ, ఓ విమెన్ గురించి మాట్లాడతాను ఇవాళ శక్తిశీలిలో. మరి ఆవిడ్ని ఇన్స్పైర్ చేసిన ఓ సెంటెన్స్ చెప్పనా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఆవిడని ఈ మాటలు చాలా ప్రభావితం చేశాయి. అలా మరి ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన ఆవిడ కట్ చేస్తే స్టాండప్ కమెడియన్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. మరి ఇంతకీ ఎవరావిడ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు కావస్తోంది. మరి నేను చెప్పాను కదా, అంటే ఏ రంగంలో అయినా కూడా మహిళలు ఏమంటారు రాణిస్తున్నారు. అలాంటి ఓ టెకీ అంటే సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి వెరైటీగా ఒక ఏమంటారు కొత్త వృత్తిని అంటే కొత్త ప్రవృత్తిని ఎంచుకుందనమాట. అదేంటి అంటే స్టాండప్ కమెడియన్గా. మామూలుగా అయితే అంటే తను పుట్టి పెరిగిందంతా విజయవాడ. అయితే అక్కడే బీటెక్ చదువుకున్న అమ్మాయి తర్వాత బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసింది. అలా చేస్తున్న క్రమంలో 2017లో ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని అనిపించింది. మరి అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మామూలుగా గెట్ టుగెదర్లు పార్టీలు ఇలా ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మగారు ఎక్కువగా మైక్ పట్టుకొని మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు టీచర్ అనమాట, ఉపాధ్యాయురాలు. సో అలా ఒక్కసారి మైక్ పట్టుకొని మాట్లాడిందంటే సో నవ్వులు ఎక్కువగా అంట నవ్విచ్చేది, అట్ ద సేమ్ టైం చాలా విషయాలు చెప్పేది, ఇమిటేట్ చేస్తూ చెప్పడం, స్పాంటేనియస్గా జోకులు వేయడం, అది కూడా ఒకరిని ఏమంటారు కించపరచడానికి కాకుండా ఏదో ఒక విషయాలు అంటే చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలపై నవ్వుతూ నవ్విస్తూనే అవగాహన కల్పించేదట వాళ్ళమ్మ. మరి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకున్న ఆ కళ, ఆ ఆర్ట్ ఇప్పుడు తనకి ప్రొఫెషన్గా మారింది. ఆ అమ్మాయి పేరే సుష్మా చిట్టా. మరి ఇప్పుడు స్టాండప్ కమెడియన్గా ఎన్నో స్టేజ్ షోలను అందిస్తూ ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్న సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కామెడియన్ సుష్మా చిట్టా గురించి. మరి తను వాళ్ళ అమ్మను చూసి ఎలాగైనా తను కూడా అలా చేయాలి, మైక్ పట్టుకుని మాట్లాడాలి, అందరినీ నవ్వించాలి అని అనుకున్నారు. అలా 2017లో ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు తను అనుకుంది. కాకపోతే ఇంకా తర్వాత కోవిడ్, ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. 2022లో ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీలో ఒక చిన్న పార్టీ గెట్ టుగెదర్లు, కామన్ కదా కంపెనీస్లో, సో అలా ఏర్పాటు చేసినప్పుడు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారా, సో వేదిక మొత్తం మీదే అని ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడే ఆవిడ పాడటం, డాన్స్ చేయడం అందరూ చేస్తారు, కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నవ్వించడం అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిదే. నేను జోక్స్ చెప్పాలి అనుకుని సరే ఎలాగైనా సరే ఒక్కసారి టెస్ట్ చేసుకుందామని సరే నేను చెప్తాను అనే ధైర్యంతో పేరిచ్చిందట. పేరిచ్చినప్పుడు వాళ్ళు అక్కడ టైం స్లాట్ అవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే అని మైక్ ఇచ్చారు. కట్ చేస్తే 45 నిమిషాలు ఆవిడ అలా గలగల మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్న వాళ్లే తప్ప టైం అయిపోయింది ఆపు అనలేదట. ఎందుకంటే ఆ రోజు సుష్మా చెప్పిన పాఠాలన్నీ, ఐ మీన్ జోక్స్ అన్నీ కూడా పేరెంటింగ్ సాధక బాధకాల మీదే ఉన్నాయట. ఎందుకంటే అప్పటికి సుష్మా గారికి 3 ఏళ్ల పాప ఉంది. సో తల్లిగా తన అనుభవాన్ని అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఎలా అంటే పేరెంట్స్ బాధలు చాలా ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి ఒక స్క్రిప్ట్గా మార్చుకొని అలా మొత్తానికైతే 10 నిమిషాలు ఇచ్చిన స్లాట్లో 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. అది ఆ రోజు మోగిన చప్పట్లు, ఆ రోజు వచ్చిన కాంప్లిమెంట్సే తర్వాతి కాలంలో తను స్టాండప్ కమెడియన్గా అవ్వాలని తన కోరికను స్ట్రాంగ్ చేశాయన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది? ఈరోజు మనం సుష్మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఎవరూ మాట్లాడకూడని అంటే మాట్లాడలేని ఒక విషయం గురించి అద్భుతమైన అంటే ఒక పెద్ద వేదిక మీద అవగాహన కల్పిస్తూనే కామెడీతో

అవగాహన కల్పించింది కాబట్టి ఈరోజు మనం సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ విషయమై మాట్లాడారు, ఏ విషయంలో అవగాహన కల్పించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ .nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కమెడియన్ సుష్మా చిట్టా గురించి. అయితే ఫస్ట్ టైం తను మైక్ పట్టుకున్నప్పుడు 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. పైగా అందరూ మెచ్చుకున్న వాళ్ళే. ఇక తర్వాత ఏంటంటే అందరికన్నా భిన్నంగా చేయాలి అన్న ఉద్దేశంతో చాలా షోస్ అటెండ్ అయ్యి నేర్చుకుందాము అని అనుకున్నారు. కానీ అక్కడంతా కూడా డార్క్ అండ్ అడల్ట్ కామెడీ కనిపించింది. ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని నవ్వుకునే ఒక్క షో కూడా కనిపించలేదు. అంతే, దాన్నే ఆధారంగా చేసుకుని అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే టీ పెట్టడం దగ్గర నుంచి ట్రాఫిక్ కష్టాలు, ఎండలు, ఎన్ఆర్ఐలు ఇండియాకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కంటెంట్గా మార్చుకొని దానికి తోడు మ్యూజిక్ని కూడా యాడ్ చేసి, అంటే పాటల లిరిక్స్ని పరిస్థితులకు తగ్గట్టుగా, లెక్క దాన్ని ఏమంటారు, మార్చేసి రాసి పాడడం మొదలుపెట్టింది. సో అలా 2 సంవత్సరాల క్రితం పీరియడ్ పావర్తి మీద కామెడీ చేసే ఒక ఛాన్స్ వచ్చింది. ఎంత కష్టమైన టాపిక్ కదా, అది నవ్వుకునేది కాదు అలా అని చెప్పేసి దాని గురించి అందరి దగ్గర మాట్లాడాలి కూడా. మరి అలాంటి ఆ టాపిక్ని తీసుకొని అద్భుతంగా రన్ చేసింది సుష్మా చిట్ట. దానికోసం 3 రోజులు కష్టపడి స్క్రిప్ట్ రాసుకుందట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చారు. అసలు ఇది హిట్ అవుతుందా కాదా అని అనుకుంది. కానీ పరిశుభ్రత, భయం, సాంప్రదాయాల పేరుతో ఈ తలాతోకలేని పద్ధతుల వల్ల ఎవరు ఎలాంటి ఫేస్, అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని అద్భుతంగా అక్కడందరి ముందు ఆవిష్కరించింది. అంటే ప్రతి షోలో చివరిలో, అంటే సుష్మా చిట్టాకి మిగతా స్టాండప్ కమెడియన్స్కి ఉన్న తేడా ఏంటి అంటే, తన ప్రతి షో చివరిలో మహిళల కష్టాలు, అమ్మల బాధ, విమెన్ ఉనికి పట్ల ఏదో ఒక సందేశం ఇస్తుంది సుష్మా. మరిన్ని వివరాలు ఇవాటి తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: 250 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం. సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తూనే స్టాండప్ కమెడియన్గాను రాణిస్తున్న సుష్మా చిట్టా గురించి. మొత్తానికైతే పీరియడ్ పావర్టీ మీద అద్భుతమైన షో చేసి ఎంతో గొప్ప అవగాహన కల్పించింది. అయితే ప్రస్తుతం అయితే సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నా కూడా సో పేరెంట్స్ అండ్ అలాగే ఫ్యామిలీ అందిస్తున్న ఎంకరేజ్మెంట్తో చాలా కామెడీ షోస్ తను నిర్వహిస్తున్నారు. 2025లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి స్త్రీ శక్తి అవార్డు కూడా అందుకుంది సుష్మా చిట్టా. ఇక 2026 మార్చిలో అంటే మొన్నే ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఫైనల్గా స్టాండప్ కామెడీ చేస్తూ తను చేయాలనుకుంటున్న లక్ష్యం ఏంటి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి స్టాండప్ కామెడీ షోస్కి వచ్చి నవ్వుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అయితే ఉంటుంది కదా, మరి ఆ బాధలన్నీ మర్చిపోయి కొన్ని నిమిషాలైనా, ఒకప్పుడు రోజంతా హ్యాపీగా ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాలైనా బాధల్ని మర్చిపోయి నవ్వుకోగలిగితే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేసాం కాబట్టి అందరినీ నవ్వించాలి అన్న ఉద్దేశం తనదనమాట. సో ఏవో ఏవో ఆలోచిస్తూ భారంగా మనసుతో వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేలా చేయాలి అనుకుంటున్నారు సుష్మా చిట్టా. నిజంగా నిజమే, ఎందుకంటే నవ్వించడం అనేది చాలా అంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతోనూ కష్టాలతోనూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. బాధలు కష్టాలనే కాదు, పగలు ప్రతీకారాలు కూడా ఉంటాయి అందులో, జలసి, ఈగో ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళన్నిటినీ, వాటన్నిటినీ కూడా పక్కకు తోసి నవ్వించాలి అనుకునే ఈ టెక్నిక్కి ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి అనిపిస్తుంది. సో మీరు కూడా ఫంక్షన్స్లలో బాగా నవ్విస్తారా? ఫ్రెండ్స్ అందరూ కలిస్తే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటారా? అయితే ఆలోచించండి, మరి మీరు కూడా ఇలా నవ్వించగలిగే శక్తి మీలో ఉంటే స్టాండప్ కమెడియన్గా మీరు కూడా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఆలోచించండి. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत.
2: मन चाहे गीत.
1: मन चाहे गीत.
2: मन चाहे गीत.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట

చిత్రసీమ తెలుగు సినీ చిత్ర గీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఎగిరే పావురమ్మ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సునీత ఉపద్రష్ట ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యువసేన చిత్రం కోసం జస్సీ గిఫ్ట్ సంగీతం సమకూర్చి ఆలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కోసం నకాస్ అజీజ్ రోహిణి సోరట్ ఆలపించిన ఈ పాట. పాట రచన సురేష్ గంగుల, సంగీతం భీమ్ సిసిరోలియో.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రం కోసం మౌనికా యాదవ్ ఆలపించిన ఈ పాట రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వినరో భాగ్యం విష్ణు కథ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం చిరంతన్ చైతన్ భరద్వాజ్.

ద్రోణ చిత్రం కోసం రంజిత్ హర్షిక ఆలపించిన ఈ పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం అనుప్ రూబెన్స్.

0: గ్రామీణ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పీ లహరి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్ల

పరదేశీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం నరేంద్ర ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర భట్ల, సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

0: జయం చిత్రం కోసం
1: ఆర్పి పట్నాయక్, ఉష ఆలపించిన ఈ పాట. పాట రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సూర్య ఐపీఎస్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శుభలేఖలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వెంకటేష్ గీతం, సంగీతం కోటి.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి గీతం విందాం. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం వందనం. వందనం.

0: 5.15% తో గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం వందనం వందనం అంటూ సాగే దేశభక్తి గీతం. ఇప్పుడు విందాం.

శ్రోతలు, మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. జనగణనకు సంబంధించి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ యాత్రికుల విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ది కోసం ప్రార్థించాలని ఆయన యాత్రికులను కోరారు. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ది, కృత్రిమ మేధ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమామ్ల గౌరవ వేతనాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని, కబ్రస్థాన్లకు భూములు కేటాయించాలని చెప్పారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ది చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని, అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే మూడు స్థాయిల విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు బహుళార్థ పార్కింగ్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్థాయి సంఘం చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కేంద్ర రాష్ట ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లో పర్యటిస్తారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోనె సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మత రాజకీయాలు తెలుసు తప్ప ప్రజల, రైతు సంక్షేమంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా నజరుల్ నగర్లో లోవర్ డ్యాం మరమ్మతులకు ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. గ్రామంలో ఈరోజు జరిగిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫోలకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు దోపిడీ వంటి

0: సంఘటన ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. నేరస్తులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం తమ పార్టీ సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జ్ కృషాంక్ వంటి వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, పరిశ్రమల స్థాపనకు విలుగా మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ పరిధిలోని సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, భూముల అభివృద్ది తదితర అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి నిర్వహించే జనగణన ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అధికారులు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జనగణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. సంబంధిత సిబ్బంది ఇంటింటికి వచ్చి సేకరించే సమాచారంలో భాగంగా మొత్తం 34 ప్రశ్నలుంటాయని, ప్రజలిచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని స్నేహ శబరీష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఈరోజు నిర్వహించిన మ్యారథాన్ను జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. సమగ్రమైన ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
1: డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సస్, ఈసారి మొదటిసారి కంప్లీట్ గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్ లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్ తో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్, మన దగ్గర ఉన్న ప్రతి ఒక రెసిడెంట్, మన జనగణనాలు వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదం ఉండాలి, అదే మీ అందరితో కోరుతున్నాను.
0: వరంగల్ జిల్లాలో ఎల్లుండి నుంచి ఇంటింటికి జనగణన ప్రారంభమవుతుందని, ప్రజలు విధిగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు వరంగల్లో జరిగిన అవగాహన సమావేశంలో తెలియజేశారు. మెదక్ జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో జాప్యానికి కారణం ఏమిటని శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు అధికారులను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతులు ధర్నాలకు దిగడం శోచనీయమని ఆయన అన్నారు. దానికి అదనపు కలెక్టర్ నగేష్ స్పందిస్తూ 4-5 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు సరిపడా హమాలీలను నియమించుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 22-25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జనగామ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి నంబర్లు, సరైన లింక్ డాక్యుమెంట్ లేని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. నగరం పరిధిలో సుమారు 9,645 ఇళ్లకు ఇంటి నంబర్లు, లింక్ డాక్యుమెంట్లు లేక యజమానులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే సహాయకులు, వంట మనుషులు, భద్రతా సిబ్బంది, డ్రైవర్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జనగణనకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు.

ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పిల్లుట్ల రమేష్ బృందం అందించిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. ఈ కార్యక్రమం అనంతరం శ్రీగంధం సాగులో అనుభవాలు, పరకాల మండలం నాగారం గ్రామ రైతు పశుల ఆదినారాయణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. 7:45 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక 10:00 to 11:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం ప్రసారం అవుతుంది. 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఉదయం 6:40 దేశభక్తి గేయం ప్రసారం అవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా సినీ నటుడు శ్రీ కాకరాలతో గతంలో ఆకాశవాణి వరంగల్ చేసిన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేపు ఉదయం 8:30 9:30 చిన్నారి లోకం కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ರಶ್ನಿ.
1: ವಿಡಿಯೋ ಲೈಕ್ ಕೊಡ್ತಾ ಡಬ್ಬಲ್ ಹೊಸ್ತಾಯಾ? ಇಂತ ತೆಲುಗುನಾ?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడువుల తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
9: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
10: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
9: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: సమాచార దర్శనం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పిల్లుట్ల రమేష్ బృందం అందించిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.
4: అడ్డ

సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత పట్టుకొని చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని పిల్ల సింగులు చేత

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: కొమ్మల పలమున్నదో ఉయ్యాల, కోరిత ఏమిత్తునో ఉయ్యాల.
3: కొమ్మల పలమున్నదో ఉయ్యాల, కోరిత ఏమో

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

శ్రోతలు, మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో పిల్లుట్ల రమేష్ బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.

మొదటి ఉద్యోగ సమాచారం. కోల్కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 11 June 2026.

0: Well, systems, electronics and telecommunication, geology, industrial engineering, రాజభాషా కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 11 June 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్పూర్ ప్రధాన కార్యాలయం వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5. ఈ విధంగా మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగాల్లో ఐటీ కన్సల్టెంట్, లీడ్, ఏఐ ఎక్స్పర్ట్, యుఐ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టోర్ అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి MED, MCA, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2026 నాటికి 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ALIMCO.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ ఖాళీలను, ఎలక్ట్రీషియన్ విభాగంలో 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10th డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 May 28 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ mahanadikol.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్లోని పారేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2 రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 13వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్కు తెలియజేశారు. అత్యాధునిక అగ్నిక్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజ

0: భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా, గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళ గవేట్రీ కళగం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ అర్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వి సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మేరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా, డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 1.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాలం మండలం వెల్లపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. ఈ కార్యక్రమం అనంతరం శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పశుల ఆదినారాయణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. కార్యక్రమంలో ముందుగా విందాం స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయ కార్యక్రమం. ఇప్పుడు విందాం.
6: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి వివిధ రకాల పంటలు పండించడంలో అనుభవం కలిగినటువంటి రైతు, ముఖ్యంగా ఈ సంవత్సరం స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న వేసి మరి ఆ పంటను పండిస్తున్నటువంటి రైతు ఏకు కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి.
7: నమస్తే అండి. నమస్తే సార్.
6: ముఖ్యంగా మీకు ఎన్ని ఎకరాల భూమి?
7: నాకు 2 ఎకరాల భూమి ఉన్నాయి సార్.
6: 2 ఎకరాలు?
7: 2 ఎకరాలు.
6: ఈ 2 ఎకరాలలో ఏ ఏ పంటలను మీరు వేసుకున్నారు?
7: ఎకరం పొలం వేసిన సార్. వరి నాటిన. ఎకరం పెరడు వేసుకున్నా సార్.
6: ఎకరం పెరడు? అంటే ఈ పెరడు మొక్కజొన్న?
7: మొక్కజొన్న స్వీట్ కార్న్ వేసుకున్నా సార్ నేను.
6: మొక్కజొన్నలో స్వీట్ కార్న్. ఓకే. ఇప్పుడు మనకు సాధారణంగా ఇతర మన దేశవాళీ మొక్కజొన్నకు భిన్నంగా మీరు స్వీట్ కార్న్ వేశారు. మరి దీన్ని పండించేటువంటి పద్ధతి, దాని యొక్క విధానం గురించి ఇప్పుడు చెప్పండి మా ఆకాశవాణి శ్రోతలకు. ఎందుకంటే చాలా కాలం వరకు మనకు ఈ స్వీట్ కార్న్ ద్వారా మనం బజార్లో మార్కెట్లో చూస్తుంటాం. దీని ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమిటి, లాభాలు ఏంటి, వాటిని ఎట్లా సాగు చేయాలనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మీరు ఇప్పటికి వేశారా?
7: వేసినాం సార్. స్వీట్ కార్న్ ఆనాడు ఎకరం వేసినాం.
6: ఈ సంవత్సరం
7: వేసినాం.
6: దాన్ని వేసేటువంటి పద్ధతి గురించి చెప్పండి ముందుగా. ఎట్లా వేస్తే అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది వేసి, లేకపోతే ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉందా?
7: ఇప్పుడు కూడా వేసుకునే అవకాశం ఉంది. అది ఎప్పటికి వేసుకోవచ్చు సార్. నీరు ఉన్న ప్లేసులల్లా ఎప్పటికి వేసుకోవచ్చు. అది జనవరిలో వేసుకోవచ్చు, ఫిబ్రవరిలో వేసుకోవచ్చు, చివరికి ఏప్రిల్ మేలో కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్కు పద్ధతి అంటే టైం అంటూ ఉండదు. అది నిర్విరామ పంట, ఎప్పటికి వేసుకోవచ్చు. మార్కెట్లకు ఎప్పటికీ పోతుంది ఆ పండు. మనకు అది కాయ కంకి కాగానే దీన్ని తీసుకుపోతారు సార్. వాళ్ళు వేస్తారు, వచ్చి టాటాయిస్లలో కానీ ట్రాలీలలో కానీ పట్టుకుపోయి రోడ్ల మీద చాలామంది వేసి అమ్ముకుంటారు. దానికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నది సార్ స్వీట్ కార్న్కు.
6: ఎట్లా పండించాలో చెప్పండి ముందుగా. మీరు ఎట్లా ఇప్పుడు వేశారు కాబట్టి నాటే పద్ధతి గురించి, దాన్ని ముందు భూమి దుక్కి చదును చేసుకునే విధానం కానుంచి మొదటి నుంచి.
7: స్వీట్ కార్ను ఇప్పుడు అది మన మామూలు మొక్క వేరే కంకి కన్నా ఇది కొంత దానికి భిన్నంగా ఉంటుంది సార్. స్వీట్ కార్న్ కంకి గింజ వేసే ముందు నాగలితో దున్నేటప్పుడు నాగలి ఎక్కువ లోతుగా తీయద్దు. మీదనే ఎక్కువ మినిమం 3 ఇంచుల లోతే ఉండాలి నాగలి దిగాలి. లేకపోతే చేతి ద్వారా కూడా స్వీట్ కార్న్ పెట్టుకోవచ్చు. చేతి ద్వారా కూడా పెట్టవచ్చు. అదే ఇందులో నాగడికి ఎగ్జాంపుల్ మన వేరే మొక్కజొన్నకైతేనో గడ్డ బల కొట్టాలి సార్. ఈ స్వీట్ కార్న్ కంకి గింజకు గడ్డ బల కొడితే ఆ కంకి అసలకే మొలవది ఆ గింజ. కాబట్టి 3 ఇంచుల లోతుల్లో మాత్రమే స్వీట్ కార్న్ గింజ పడాలి. అది పడ్డ తర్వాత ఒక 10 వారం

0: వరకు స్వీట్ కార్న్ గింజ బయటకు వస్తుంది సార్, బయటకు మొలుస్తుంది. ఈ మొలిచిన తప్పించి గడ్డి మంది గిట్ల ఎక్కువ కొట్టద్దు. ఆ స్వీట్ కార్న్ అంతా బయట మందు గిట్లా పిచ్చుకా చేయడానికి వస్తే ఫస్ట్లా బారగాడు మందు కొట్టాలి, ఆయన పురుగు వచ్చి ఆశపడకుండా. అది రెండుసార్లు కొట్టాలి. రెండుసార్లు కొట్టినాక ఇక సేమ్ మన పిండి వేసినట్టే డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ వేసుకుంటూ ఉండాలి.
1: అంటే ఇప్పుడు దుక్కి చదును చేసుకునే సమయంలో దాంట్లో ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ ఇతర ఎరువులు కానీ వాడాల్సినటువంటి అవకాశం ఉంటుంది?
0: ఉంటుంది సార్. మనం దుక్కి చదువు చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం గింజ వేసేటప్పుడు మాత్రం మా స్వీట్ కానీ గింజ పెట్టేటప్పుడు డిఏపి వేసుకోవాలి సార్. డిఏపి వేసుకొని గింజ వేసుకుంటే మొక్కకు గట్టిదనం వస్తుంది, బలం ఉంటుంది.
1: అంటే సేంద్రియ ఎరువులు వాడాలా లేకపోతే రసాయనిక ఎరువులు?
0: రసాయనిక ఎరువులే వాడాలి. అవే సేంద్రియం కన్నా రసాయనిక ఎరువులే వాడాలి సార్. వాడితేనే కొంచెం మొక్క గట్టితనం ఉంటుంది, కంకి కూడా గట్టిగా ఉంటుంది సార్, పెద్దగా ఉంటుంది కంకి.
1: అది సాధారణంగా ఇవి స్వీట్ కార్న్ గట్టిగా ఉండవు కదా మన దేశవాళీ లాగా?
0: తినడానికి ఉంటుంది సార్ స్వీట్ కార్న్ ఎక్కువ తినడానికి. పిల్లలు రోడ్ల మీద తింటారు కదా చాలా మంది, ఇప్పుడు మొత్తం రోడ్ల మీద అమ్ముతాం సార్ స్వీట్ కార్న్ ఎక్కువ. దాని గింజతో ఏం లేదు, తిండి కోసమే పోతాం దీనికి. ఇది ఆరోగ్యానికి కూడా మంచి ఫుడ్ సార్ స్వీట్ కార్న్, చాలా మంచి ఫుడ్ కాబట్టి చాలా మంది కొనుక్కొని తింటున్నారు వీటిని.
1: అంటే ఇప్పుడు సాధారణ మొక్కజొన్నకున్ను ఈ స్వీట్ కార్న్కు ఏ విధమైన డిఫరెన్స్ అంటే ఉంటుంది?
0: స్వీట్ కార్న్ అనేది 100 రోజుల పంట సార్. అది మొక్క సాధారణ వేరే మొక్కజొన్న మాత్రం అది 4 నెలల పంట సార్. కాబట్టి 100 రోజుల పంట ఇది మంచి తొందరగా చేతికి వస్తుంది, వచ్చింది వచ్చినట్టే తీసి మనం మార్కెట్ పంచుకోవచ్చు. అదే ఆ పంట అయితే దాన్ని కొయ్యాలి, మొక్కజొన్న పట్టాలి, దాన్ని మార్కెట్ కొట్టాలి. అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది పచ్చి కంకినే తీసుకుపోయి మన మార్కెట్లో పోతే డైరెక్ట్ అమ్ముకొని చేతికి డబ్బు వస్తుంది, రైతుకు గిట్టుబాటు జరగలుగుతుంది సార్. అదైతే కోసి మళ్ళీ మిషన్ లేచి పట్టి బెండ్లు వేరు చేసి అది చేసి తీసుకుపోయి మార్కెట్ అమ్మాలి. దాని కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇది డైరెక్ట్ పచ్చి కంకిని అమ్ముదాం కాబట్టి పచ్చి కంకి అమ్మడం వల్ల రైతుకు కూడా కొంత గిట్టుబాటు జరుగుతుంది, పంట కాలం కూడా తగ్గుతుంది.
1: సాధారణంగా ఎట్లా ఇది లాభదాయకమో చెప్పండి. ముఖ్యంగా సాధారణ కంకి మొక్కజొన్నకు అలాగే ఈ స్వీట్ కార్న్కి ఏ విధంగా రైతుకు లాభదాయకం చేకూరుతుందో దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇతర పంటలకు భిన్నంగా స్వీట్ కార్న్ పండించడం అనేది మనకు సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది.
0: పోయిన సంవత్సరం ఎకరం మామూలు మొక్కజొన్న వేసిన సార్, అది మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చి మార్కెట్ పోయే వరకు నాకు 40,000 వచ్చినాయి. అంతకు ముందు సంవత్సరం మళ్ళీ స్వీట్ కార్న్ వేసిన ఒక ఎకరానికి నాకు 100,000 రూపాయలు వచ్చినాయి సార్. కాబట్టి నాకు ఆ స్వీట్ కార్న్ మీదనే కొంచెం అలకడి పంట 10 రూపాయలు ఆదాయం ఉన్నది, రైతుకు గిట్టుబాటు ఉన్నది. కాబట్టి ఆ స్వీట్ కార్న్ వైపే మొగ్గు చూపిన సార్.
1: ఎక్కువ స్వీట్ కార్న్ అయితేనే
0: బెనిఫిట్ వస్తుంది, రైతుకు లాభం జరుగుతుంది. మళ్ళీ దాని నిర్విరామ పంట ఎప్పటికైనా వేసుకోవచ్చు. వేరే మొక్కజొన్న మామూలు సాధారణ మొక్కజొన్నను జనవరి ఫిబ్రవరి వేస్తే అప్పుడు ఎండకు సరిగా కాయదు. అదే స్వీట్ కార్న్ ఎండ మే కాదు జూన్ లేసిన కూడా కాస్తుంది సార్.
1: దీనికి మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్?
0: ఇక రోగం వచ్చినప్పుడు మందులు కొట్టుకోవాలి సార్ కంపల్సరీ.
1: ఎట్లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది?
0: ఆ రోగాన్ని బట్టి సార్, ఆ కంకి ఆ స్టేజ్ ఎట్లున్నది, అది ఏ స్టేజ్ ఉన్నది, అదికి ఏ పురుగు వస్తుంది, ఆ పురుగును బట్టి మనం అగ్రికల్చర్ వాళ్ళని అడిగి అది ఉంటారు వాళ్ళు పెస్టిసైడ్స్ వాళ్ళని అడిగి మందులు తెచ్చుకొడతాం సార్.
1: అంటే మీరు గమనించింది సాధారణంగా ఈ సాధారణ కంకికున్ను ఈ స్వీట్ కార్న్కి రెండింటికి కూడా ఒకే రకమైనటువంటి చీడపీడలు ఆశిస్తాయా లేకపోతే ఎట్లా ఉంటుంది?
0: రెండు సేమే సార్, సేమే పీడలు, సేమ్ అలా గుళికలు వేసేది బారగాడడం. అంటే లోపల అది దాన్ని ఉంటుంది కదా, ఇండులో అది లోపల వేయాలి సార్. అది దాన్ని మొగిళ్ళల్లో వేసే మంది ఎత్తాం సార్. అలా మొగిళ్ళల్లో సుక్కేసుకుని పోతే అయ్యే ఆ మామూలు పెరడుకు అంతే ఉంటుంది, ఈ స్వీట్ కార్న్ పెరడు కూడా వేసేది కూడా అంతే ఉంటుంది సార్.
1: ఎరువులు సాధారణంగా ఎప్పుడెప్పుడు వేయాలి మరి?
0: ఎరువులు ఫస్ట్ వేసేటప్పుడు డిఏపి, తర్వాత 4 రోజుల తర్వాత యూరియా పొటాషు, తర్వాత మళ్ళీ ఒకసారి యూరియా పొటాష్ వేస్తే సరిపోతుంది సార్. 3 సార్లు సరిపోతుంది, అంతగానే కోసం.
1: ఆ ఎరువులు కాకుండా ఇంకేమైనా పెండ ఎరువు ఇట్లాంటివి
0: ఇక వేస్తారు కానీ మనం ఎక్కువ అయితే అది వేయం సార్. ఇక మనకి రసాయనిక ఎరువులే ఎక్కువ వాడతాం.
1: రసాయనిక ఎరువులే ఎక్కువ వాడతాం.
0: ఇక సేంద్రియ ఎరువులు అంటే మనకి లేవు. మనకు
1: ఇప్పుడు ఏ దశలో ఉంది మరి మీ ఈ మొక్కజొన్న?
0: నా పెరడు ఇప్పుడు నెల అయితే సార్, ఇంకా మామూలు స్టేజ్లో ఇంకో 2 నెలల టైం కావాలి సార్ నా పెరడు కంకి రావాలంటే.
1: అంటే ఈ సమయంలో మరి దీంట్లో కలుపు తీత లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుందా?
0: కలుపు తీత చేయాలి సార్.
1: ఎన్ని రోజులకు చేయాలి?
0: 20 రోజుల తర్వాత. అంటే కలుపు తీత గడ్డి మందు కొట్టినా పర్వాలేదు సార్.
1: గడ్డి మందు కొడితే మరి పూర్తిగా గడ్డి నశించిపోతుంది?
0: పూర్తిగా గడ్డి నశించిపోతుంది, పెరడు కూడా ఏం కాదు సార్ గడ్డి మంది. ఇప్పుడు కలుపు తీత అంటే లేబర్ సమస్యలు ఎక్కువైనాయి. 200 రూపాయలు అంటారు. ఎకరం కలిపేయాలంటే 10,000 అవుతుంది. గడ్డి మంది 1,000 రూపాయలు తెచ్చి కొడితే గడ్డి మొత్తం వస్తుంది, పెరడు కూడా మంచిగా ఉంటుంది సార్. మనకు రైతుకు సేఫ్ అవుతుంది, గడ్డి మొత్తం చచ్చిపోతుంది.
1: అంటే ఈ పీచు దశలో మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పీచు దశలోనే ఉందా?
0: పీచు దశలో రాలేదు సార్. ఇంకా 1 మంత్ అయితే పీచు దశ అవుతుంది సార్. ఇప్పుడు 4-5 అని వేసి ఇంకొక నెల వరకు పీచు దశకు వస్తుంది. ఆ పీచు నుంచి నెల వరకు మొత్తం క్లోజ్ అప్ అవుతుంది, 90 డేస్.

0: హండ్రెడ్ డేస్
1: నైంటీ డేస్లో
0: నైంటీ డేస్లో
1: నైంటీ నుంచి హండ్రెడ్
0: హండ్రెడ్ డేస్
1: తొంభై నుంచి
0: హండ్రెడ్ డేస్లో స్వీట్ కార్న్ కానీ మొత్తం మార్కెట్కి వెళ్ళిపోతుంది సార్ అంతే.
1: అంటే ఇక్కడ లోకల్గానే వాటిని విక్రయిస్తారా లేకపోతే
0: లోకల్ పంపిస్తే ఎవరైనా కావాలంటే బయట వరంగల్ కానీ ఇట్లా పసరా ఎయిట్నాలు తాడువై మంగపేటకి ఎక్కువ నుంచి బాగా ఎక్స్పోర్ట్ అయితే సార్ ఎక్కువ నుంచే పంపిస్తా.
1: అంటే వరంగల్కు పంపిస్తారా?
0: ఆ వరంగల్ కూడా పంపిస్తాం సార్
1: మార్కెట్కే
0: అట్లా.
1: అంటే సాధారణంగా ఎంత నీటి సౌకర్యాన్ని కల్పించాలి వీటికి? మరి ఇప్పుడు అది మంచిగా ఏపుగా పెరిగి గింజ మంచిగా మనకు టేస్ట్గా
0: మనకు
1: రుచిగా రావాలంటే
0: మనకు కంకి ఆ పెరడు యొక్క గుణం తెలుస్తుంది. పెరడు వల్లినప్పుడు కానీ ఆ టైంలో నీళ్లు కట్టడం వల్ల కంకి ఏపుగా పెరుగుతుంది సార్. అది పెరడు వల్లిన స్టేజ్లో నీళ్లు కడితేనే ఆ కంకి ఏపుగా పెరుగుతుంది. ఎప్పటి నీళ్లు కట్టడం వల్ల కూడా కంకి ఎక్కువ పెరగదు. నువ్వు టైంకి కట్టకపోతే కూడా కంకి ఎక్కువ ఉండదు, చిన్నగా ఉంటుంది కంకి.
1: అంటే సాధారణంగా మనం ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పించాలి? వారానికి ఒకసారి అలా ఇతర ఆ మొక్కజొన్నకు దీనికి తేడా ఏంటి?
0: వారానికి ఒకసారి ఇవ్వాలి సార్. వారానికి ఒకసారి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కట్టాలి సార్.
1: 15-20 రోజులకు ఒకసారి.
0: ఎండాకాలం అయితే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కట్టాలి.
1: దగ్గర దగ్గర
0: కట్టాలి. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా తేమ శాతం ఎక్కువ ఉంటుంది కదా భూమిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి 5 రోజులు ఎక్కువ అయినా కూడా ఏం కాదు. ఎండాకాలం అయితే భూమిలో గ్రౌండ్లో వాటర్ కింది పోతాయి కాబట్టి కొత్త 10 రోజులకు ఒకసారి కట్టడం వల్ల మొక్కకు బలం ఉంటుంది, గట్టిగా ఉంటుంది.
1: అంటే ఇది గింజ మంచిగా రుచికరంగా వచ్చేలా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగానైతే మనకు మంచిగా గింజ వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది?
0: లాస్ట్ స్టేజ్లో పీచు స్టేజ్లో మంచి పిండేసి ఇంత వాటర్ కరెక్ట్ టైం కడితే కంకి ఏపుగా పెరిగి పెద్దగా ఉంటుంది సార్. దాంతోపాటుగా గింజ కూడా రుచి వస్తుంది. అంతే, దాంట్లో చేసేది అయితే అది ఒకటే సార్, వాటర్ పిండి పొటాషి యూరియా కంకి గట్టి పక్వానికి వచ్చి గట్టి ఉంటుంది సార్.
1: మరి ఇతర పంటకును ఈ పంటకు మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏ విధంగా మనం గమనించవచ్చు లాభదాయకమని? ఎందుకంటే చాలామంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లా పండిస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఇది ఏ సమయంలోనైనా వేసుకునే పంట కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏ విధమైన తేడాలు ఉంటాయి? లాభంలో ఏ విధంగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుందో చెప్పండి.
0: దీనికి దానికి తేడా ఒకటే సార్, దానితో రిస్క్. ఎందుకంటే మామూలు మొక్కజొన్నకి ఏంటంటే అది 120 డేస్ పంట, అది మళ్ళీ మిషన్ కోశాల మళ్ళీ మార్కెట్ పట్టాలి. ఇది డైరెక్ట్ 90 డేస్ నుంచి 100 డేస్ పంట డైరెక్ట్ మార్కెట్కి పచ్చకంకే పంపుతాం సార్. ఇది ఎండు కంక ఉండదు, డైరెక్ట్ పంచకంకినే మార్కెట్ కొడతాం కాబట్టి రైతుకు సేఫ్ ఉంటుంది. 10-20 డేస్ సేఫ్ అవడం వల్ల భూమి సారవంతం అవుతుంది, మళ్ళీ వేరే పంటకు అనుకున్నాం ఉంటుంది. అది అట్లా కాదు కదా, మినిమం 120 డేస్ కావాలి. అది మార్కెట్ కాదు, ఒకవేళ మిషన్లు రాకపోతే హార్వెస్టర్ లాంటివి రాకపోతే చేతకొయ్యాలి, మళ్ళీ వేరే మిషన్లు వేయాలి, మళ్ళీ జొన్లు పట్టాలి, పట్టుకుపోయి మార్కెట్కి వేయాలి. అది ఏందక్క 120 అన్న కాడ 150 డేస్ పడుతుంది ఒక పంట కాబట్టి అది సంవత్సరం 2 పంటలకే అనుకూలం ఉంటుంది. ఇది సంవత్సరానికి 65 రోజులల్లో 100 రోజులు వేసుకుని కూడా ఇంకొక 65 రోజులల్లో వాళ్ళ రైతు వేరే అంటే దాన్ని సేంద్రియం చేసుకో భూమిని సారవంతం చేసుకుంటాడు కాబట్టి 3 పంటలు మాత్రం అనుకూలంగా పండుతుంది సార్ ఈ స్వీట్ కార్న్. ఆ మామూలు పెరడు మాత్రం 3 పంటలకు అనుకూలంగా ఉండదు అట్లా.
1: అంటే సాధారణంగా ఒక ఎకరంలో ఎన్ని కంకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఆ కంకుల ద్వారా మరి ఒక్కొక్క దానికి 10 రూపాయలు చొప్పున అంటే ఎంత బెనిఫిట్ మీరు ఆశించే అవకాశం ఉన్నది?
0: మినిమం అంటే 1 లక్ష రూపాయల ఆదాయం అయితే వస్తుంది సార్, నాకైతే గుర్తులేదు.
1: ఎకరాన
0: 1 లక్ష రూపాయల ఆదాయం అంటే ఖచ్చితంగా వస్తుంది. 1 లక్ష రూపాయలు కంకులు అన్నీ అమ్మేసరికి 1 లక్ష రూపాయలు అయితే గ్యారంటీ వస్తుంది సార్. అందులోకి 20-30 వేలు పెట్టుబడి పోయినా రైతుకు 60-70 వేలు ఖచ్చితంగా ఉంటుంది సార్.
1: ఇతర ఆ పంటతో మొక్కజొన్నతో పోలిస్తే మరి ఇది ఈ విధంగా లాభదాయకమైన
0: చాలా లాభదాయకం కాబట్టి నేను ఆ కంకి వేసి నేను నష్టపోయినా ఈ కంకి ద్వారా నాకు ఒకసారి లాభం జరిగింది కాబట్టి ఈ స్వీట్ కార్న్ పండియాలని అనుకునే నాకున్న ఎకరంలో స్వీట్ కార్న్ పండిస్తాను సార్.
1: చాలా సంతోషం. మరి ఇతర సాంప్రదాయ మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా మరి స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేస్తూ మరి అధిక లాభాలు పండించేటువంటి అవకాశం ఉందని ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసే విధానం గురించి చాలా చక్కగా సమాచారాన్ని వివరించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కుమారస్వామి గారు నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో స్వీట్ కార్న్ సాగులో అనుభవాలు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు ఏకు కుమారస్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ్య.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.

0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
1: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీగంధం సాగులో అనుభవాలు. పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ.
3: ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో శ్రీగంధం సాగు చేసే రైతు పసుల ఆదినారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ శ్రీగంధం సాగు చేయడం ఎట్లా, అట్లాగే దీనివల్ల ఎలాంటి లాభాలుంటాయి రైతులకి, మరి రెగ్యులర్గా ఏ విధమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి పరిస్థితులలో మాత్రమే దీనికి ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అతను చెప్తున్నాడు. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఈ ఆదినారాయణను పరిచయం చేసుకొని తన యొక్క అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆదినారాయణ గారు.
4: నమస్కారం అండి.
3: చెప్పండి, మీరు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
4: నాకు 3 ఎకరాల భూమి ఉందండి, అందులోనే పంట సాగు చేస్తున్నాను. 1 ఎకరము
3: అంటే ఇది ఏ రకమైనటువంటి భూమి?
4: మా సైడ్ చిలకంటారండి, చిలక భూమి మాది.
3: అంటే నల్లరేగడ
4: చిలకంటే మామూలుగా ఇసుక నెలంటారు, ఇసుక మట్టితో దుబ్బ భూమి.
3: ఓకే, మరి ఈ భూమిలో మీరు ఏ ఏ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తున్నారు?
4: ప్రస్తుతము ఇప్పుడు ఏ రకమైన పంట సాగు చేయట్లేదు. ఇంతకు 10 సంవత్సరాలకు ముందు మేము పల్లీలు, నువ్వులు, పెసళ్ళు, పత్తి, మిర్చి, వరి ధాన్యాలు ఇవన్నీ పంటలు పండించేవాళ్ళము. తర్వాత పంటలు అందరూ ఒకే రకమైన పంటలు వేయడం వల్ల మేము దానిలో సరైన గిట్టుబాటు ధర రాక, సరైన పంట మాకు ఆదాయం రాక ఉండేది. తర్వాత ఆలోచించి ఒక వ్యక్తిని సంప్రదించగా అతను చెప్పిన దాని ప్రకారంగా మేము ఫస్ట్ గంధం తోట పెట్టాలి. గంధం తోట పెడితే మంచి ఇది ఉంటుంది. 2003లో గవర్నమెంటు పర్మిషన్ ఇచ్చింది చెట్లు పెట్టుకోవడానికి. శ్రీగంధం కానీ ఎర్రచంద్రం కానీ అంతరించిపోతుంది, అంత దొంగల బెదరబెడద ఉంది అంటే మాకు చెప్పడం వల్ల, అతను చెప్పడం వల్ల మేము ఈ శ్రీగంధం ఎర్రచంద్రం పెట్టిన. ఒక ఫ్రెండ్ ఉండే శ్రీనివాస రెడ్డి అని, ఈ గంభీరావుపేట కామారెడ్డి దగ్గర ఉండే అతను చెప్పడం వల్ల నేను ఇవి.
3: అంటే అతని యొక్క సలహా మేరకు అతను కూడా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అతని యొక్క సలహా మీద ఈ శ్రీగంధం పెట్టారు. అంటే ఇది 10 సంవత్సరాలు ఉందా ఇప్పుడు వయసు?
4: ఇప్పుడు 1-6 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు సార్ మేము ఏం
3: చేయాలి, ఈ 10 సంవత్సరాల క్రితం మీరు ఇతర సాధారణ పంటలు పండించేవారు?
4: అవునండి, అవునండి, అవును.
3: కానీ తర్వాత దీని యొక్క విశిష్టత అలాగే లాభదాయకం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను తెలుసుకొని ఇప్పుడేమో శ్రీగంధం సాగు చేస్తున్నారు.
4: అవును సార్.
3: రైట్. అయితే ఎన్ని ఎకరాలలో దీన్ని పెట్టారు?
4: ప్రస్తుతం 2 ఎకరాలలో పెట్టాను సార్ ఇది. ఎకరానికి వచ్చేసి ఈ చెట్లు 150 నుండి 200 మొక్కల వరకు పడతాయి సార్ ఇవి. 2 ఎకరాలు అంటే దాదాపు నేను 350 మొక్క పెట్టాను సార్. కొన్ని అటు ఇటు పోను టేకు మొక్కలు ఉండడం వల్ల ఆరు చుట్టూ బార్డర్లో టేకు మొక్కలు పెట్టాను. టేకు మొక్కలు పెట్టిన తర్వాత ఆ మధ్యలో మొత్తం అంతా శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది. శ్రీగంధం చెట్లు ఒకటే కాదండి, దానికి సరిపడా ఈ సపోర్ట్ ప్లాంట్స్ ఉంటాయి, హోస్ట్ ప్లాంట్స్ అని ఉంటాయి. అవి నేను వేప, సరుగుడు, ఇవేంటి అవిషె అక్కడొకటి పెట్టడం వల్ల చెట్లు బాగా వస్తాయని, అవి సపోర్ట్ ఆ చెట్టు కూడా సపోర్ట్ చెట్టు ఉండడం వల్లే చెట్టు ఎదుగుతుంది సార్ అది. అట్లా అది పెట్టి ఇప్పుడు వాటిని ఇప్పుడు దగ్గర ఇప్పుడు అవి ఎదగబట్టి 6 సంవత్సరాలు అవుతుంది సార్ అది.
3: ఇప్పుడు మనకు మీ పంట పొలాన్ని గమనించినట్లయితే ఇక్కడ టేకు చెట్లు కనిపిస్తున్నాయి, ఈ శ్రీగంధంతో పాటు మరొక రకమైనటువంటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి, ఇవేంటి?
4: ఇవి సార్ ఇవి టేకు
3: సపోర్ట్గా ఉంది.
4: ఈ చెట్టు, ఈ శ్రీగంధం చెట్టు బ్రతకాలంటే ఈ చెట్టు స్వతహాగా బ్రతికే చెట్టు కాదు సార్ ఇది. ఇది ఒక చెట్టు పైన ఆధారపడి బ్రతికే చెట్టు అనమాట. హోస్ట్ దీనికి తప్పకుండా ఒక హోస్ట్ ప్లాంట్ కావాలి. అంటే ఏదైనా ఒక మొక్క, పళ్ళ చెట్టు కావచ్చు, ఇంకా వేరే చెట్లు కావచ్చు. అంటే దీనికి సరైన మొక్క ఏంటంటే అందరు పెట్టేది అంటే సర్వి, వేప, కరంజీ. కరంజీ అంటారు హిందీలో, హిందీలో కరంజీ. ఈ చెట్లు బాగా ఈ హోస్ట్ ప్లాంట్గా ఈ చెట్టుకు బాగా పనిచేస్తాయి సార్. అయితే నేను
3: సపోర్టింగ్గా
4: దీన్ని సపోర్ట్గా ఆ చెట్టు ఉండడం వల్లే 40-60% దాని నుంచే దానికే వచ్చిన పోషకాలను దాని ఏరుకు దీని యొక్క ఏరు పోయి గుచ్చుకొని దానిలో ఉండే పోషకాలు తీసుకొని ఇది బ్రతుకుతుంది సార్ ఇది. స్వతహాగా బ్రతికే చెట్టు కాదు ఇది.
3: సరే, మరి ఇప్పుడు దీన్ని సాగు చేసే విధానం గురించి చెప్పండి. మీరు అది 6 సంవత్సరాలుగా ఈ శ్రీగంధం సాగు చేస్తున్నారు కదా, దీన్ని సాగు చేసే విధానం అలాగే ఇక్కడ మరి డీకాంపోస్ట్ తయారు చేసే మిషన్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నది. మరి చక్కగా ఉంది, ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది చెట్లల్లో. ఏంటి ఇది, ఎట్లా శ్రీగంధం సాగు చేయడంలో మీకు అనుభవం ఉన్నదో చెప్పండి.
4: సార్ ఫస్ట్ నేను

0: గంధం మొక్కలు పెట్టమంటే నేనేం చేశానంటే మా ఫ్రెండ్ చుట్టూ చెప్పడం వల్ల శ్రీగంధం కాకుండా ఎర్రచందనం తీసుకొచ్చి పెట్టాను సార్. అయితే ఎర్రచందనం కూడా ఎందుకు పెట్టానంటే చెప్తే ఏదైనా గంధమే కదా, మరి శ్రీగంధం అయితేనో దానికి సపోర్ట్ హోస్ట్ ప్లాంట్ ఉండాలి. ఈ దీనికైతే ఎర్రచందనానికి అయితే హోస్ట్ ప్లాంట్ అవసరం లేదు, బాగా ఉంటే అంటే సరే అని తీసుకొచ్చి పెట్టాను. పెట్టిన తర్వాత 2018లో ఈ వీటికి సంబంధించి దూలపల్లి హైదరాబాద్లో ఉండే దూలపల్లి ఫారెస్ట్ ఆఫీస్లో ఎర్రచందనానికి శ్రీగంధానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మా ఒక ఫ్రెండ్ సుశీల్ రెడ్డి అని అతను చెప్పడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాం సార్. అక్కడ అయితే వీటికి ఎర్రచందనానికి మార్కెటింగ్ లేదు, ఇవి దాదాపు ఒకవేళ ఉన్నా కానీ ఇవి 10 వాటికి అంటే కొనేవాడేవాడు చైనా వాడే కొంటాడు. వీటికి ఇవి 70 సంవత్సరాలకు క్రాఫ్ వస్తుంది, ఇప్పుడు ఇప్పుడు రాదు అది. ఒకవేళ రావాలంటే అది శేషాచలం కొండలనే వస్తుంది. ఇప్పుడు దీనికి మార్కెటింగ్ కూడా లేదు కాబట్టి దీన్ని పెట్టడం వల్ల మీకు నష్టం జరిగింది తప్ప లాభం ఉండదు. శ్రీగంధం పెట్టుకోండి, శ్రీగంధం పెట్టుకుంటే మంచి లాభదాయకం ఉంటుంది, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ పిల్లల భవిష్యత్తు చదువులకు కానీ మంచిగా అవసరానికి వస్తుంది. అలాగే ఇక్కడే మన నల్గొండలో ఇస్తారం రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, అతను 18 చెట్లు పెట్టడం వల్లనే 36 లక్షలు వచ్చినాయి, మీరే వినండి అని అప్పుడే మాకు వినిపించాడు అతనితోని. మేము అతని మాటలు వినడం వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి అప్పుడు చెట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది సార్. అవి శ్రీగంధం చెట్లు మామూలుగా నేను 10 ఫీట్ల కోటి చెట్లు పెట్టుకుంటూ పోయాను సార్. నేను అట్లా పెట్టడం వల్ల చెట్టుకు మళ్ళీ ఎడమ అది ఆటో ట్రాక్టర్ ఇట్లా నడవడానికి ఇబ్బంది అయ్యేది, అందువల్ల ఒక మధ్యలో ఒక చెట్టు ఒక లైన్ తీసేసాను. అట్లా అక్కడ లైన్ తీసేస్తే ఇప్పుడు 15 ఫీట్లకు ఒకటి ఒక లైన్, 15 ఫీట్లకు అది వెడల్పులు వచ్చేసి 15 ఫీట్లు, పొడవులు వచ్చేసి 12 ఫీట్లకు ఒక మొక్క, 17 ఫీట్లకు ఒక మొక్క అట్లా పెట్టాను సార్. మధ్యలో 12 ఫీట్ల మధ్యలో ఒక సపోర్ట్ ప్లాంట్ పెట్టాను సార్, సర్వీ మొక్క పెట్టాను సార్. అది ఇప్పటికి వచ్చేసి 6 సంవత్సరాలు అయింది సార్. వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే దీనికి మార్కెటింగ్ బాగానే ఉంటుంది, అన్ని దేశాల్లోకి వెళ్ళా ప్రపంచ దేశాలకెళ్ళ మన ఇండియాలో ఉండే పండిన పంటకు మంచి విలువ ఉన్నది కాబట్టి ఇది పెట్టండి. మంచి ఇప్పుడు 2003లో చూసుకున్నట్లయితే 6000 రూపాయలు ఉందంట సార్. 2015లో అతను ఇస్తారం రెడ్డి అమ్మినప్పుడు ఒక కిలో చావకు 6000 రూపాయలు ఉన్నదని చెప్పాడు, 6500 రూపాయలు ఉందని చెప్పారు.
1: అంటే ఇది చావగా మారిన తర్వాతనే దీన్ని కోత చేస్తారు?
0: అవును సార్, ఇప్పుడు రాదు అది, ఇది దగ్గర 7-9 సంవత్సరాల వరకు కూడా ఇది చావకు రాస్తారు చెట్టు. 7-9 సంవత్సరాలు
1: వస్తుంది ఇది మరి చావకు?
0: 9 నుంచి 10 సంవత్సరాల తర్వాతనే చావ స్టార్ట్ చేస్తారు. చావ మన తెలంగాణలో చాగ అంటారు, 15 సంవత్సరాల తర్వాత చావ స్టార్ట్ అయింది.
1: 15 సంవత్సరాలు
0: లోపల 10 నుంచి 15 సంవత్సరాలు. మీది వచ్చేసి పొట్టు వచ్చేసి బార్క్ బోరర్ అంటారు సార్, లోపల సాఫ్ట్ బోరర్, లోపల ఇంకా సాఫ్ట్ వుడ్ ఇంకా పైన ఉండదేమో హార్డ్ వుడ్ అంటారు సార్, అది దాన్నే చావ అంటారు.
1: లోపల ఉన్న భాగం ఉపయోగంలో ఉంటుంది, అలాగే పైన ఉన్న భాగం కూడా ఉపయోగంలోకి వస్తుంది మరి.
0: అవును సార్.
1: ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు?
0: దీన్ని సార్ దీన్ని మరి ఈ సెంట్లకు కానీ దీని యొక్క ఆయిల్ క్యాన్సర్కు కూడా పనిచేస్తుంది సార్.
1: అంటే మెడిసిన్
0: మెడిసిన్ మెడిసిన్గా ఉపయోగపడుతుంది, సోప్స్ కానీ దైవ కంకార్యాలకు కానీ ఇవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది దీన్నే ముఖ్యంగా అందరూ వాడుతున్నారు. అసలు ఇది చాలా తక్కువ ఉంది సార్ ప్రపంచంలోకి వెళ్ళా, ఇది ఉత్పత్తి చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి విలువ అనేది బాగా పెరిగింది అట్లా.
1: అంటే ఇప్పుడు మీరు 6 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్ని సంవత్సరాలకు దీన్ని కోసే అవకాశం ఉంటుంది?
0: నేను ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే ఇంకొక 9 సంవత్సరాల వరకు క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే మనకు వచ్చేది 9-10 సంవత్సరాల తర్వాత అది షావ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఈ అప్పటి వరకు ఇది చెట్టు ఎందుకు పనిచేయాలి, దాన్ని పెంచుకోవాలి మనం. ఇప్పుడు మీరు తమరు అన్నట్టుగా ఏదో డీకంపోస్ట్ ఏమో పెట్టారన్నారు కదా,
1: ఎరువు కనిపిస్తుంది కదా
0: సార్, అది ఏంటంటే డ్రమ్లో 200 లీటర్ డ్రమ్లో.
1: ఏ ఎరువులను వీటికి వాడుతుంటారు రెగ్యులర్ గా వాడుతూ?
0: శరత్ చంద్రను అతను నుండి WSD వేస్ట్ డీకంపోజర్ ఇది తయారు చేస్తారు సార. దాన్ని తీసుకుని వచ్చి నేను ఒక ఈ డ్రమ్ము నిండా వాటర్ పట్టి ఇందులో బెల్లం 1-3 కిలోల బెల్లం వేసి దీన్ని ఈ వేస్ట్ డీకంపోజర్ వేసేసి లిక్విడ్ సార్ ఇది వేసి కలిపేసి ఒక 10-8 రోజుల తర్వాత అప్పుడు మనకు మంచి సువాసనతో కూడిన కంపోస్ట్ తయారవుతుంది సార్. ఇది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇస్తాను సార్. దీనికి ఇది చేయడం వల్ల చెట్లు కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది సార్. ఇది ఎలాంటి కీటకనాశనం కూడా ఆశించడం లేదు సార్, మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి చెట్లు. వేరే కూడా వీటికి యూరియా కానీ DAP కానీ వేయడం లేదు సార్, ఇదే ఇస్తున్నాను. చెట్లు కూడా బాగా
1: ఏ రకమైనటువంటి ఎరువులు చేపట్టద్దాం?
0: ఏ రకమైనటువంటి ఎరువులు కూడా వేయట్లేదు సార్,
1: ఖర్చు కూడా లేదు. ఇప్పుడు
0: ఏ ఖర్చు కూడా లేదు, ఒకటి వస్తుంది సార్, చంబోర్ అని ఒకటి వస్తుంది. ఆ చెట్టుకు ఓల్ చేసేసి అది దాంట్లో ఉండే చావను తింటా ఉంటుంది అన్నట్టు, అది

0: ఎక్కడైతే దాని చెట్టు మొదట పిప్పు పడుతుందో దాన్ని గమనించి మనం ఇంజెక్షన్ ద్వారా మన ఇది క్లోరోపైరిపాస్ మెడిసిన్ ఒక లీటర్లో ఒక లీటర్ నీటికి ఒక 200 గ్రాములు 2 ml మెడిసిన్ అందులో కలిపేసి ఇంజెక్షన్ ద్వారా తీసేసి దానికి ఎక్కడైతే రంధ్రం నుంచి పడుతుందో అక్కడ రంధ్రంలో ఇంజెక్ట్ చేసేసి దాన్ని మట్టితో కూడిపేసి తర్వాత ఆ వాసనకు అది చనిపోతుంది సార్. అది గమనిస్తూ ఉండాలి ఎక్కడెక్కడ పడుతుందో. అది అది 3 సంవత్సరాల తర్వాత అసలు ఈ స్టంబోర్ కూడా రాదు సార్. 3 సంవత్సరాల లోపు ఉన్న చెట్లకు మాత్రమే ఈ స్టంబోర్ వస్తుంది సార్.
1: అంటే ఇది కాకుండా ఇంకేదన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది?
0: ఇంకా ఎలాంటి వ్యాధులు రావు సార్. కాకపోతే దీనికి బాగా ఎండ తగలాలి. 45 డిగ్రీస్ ఉన్నా పర్వాలేదు కానీ ఎండ తగలాలి. నీడ ఉంటే మాత్రం చెట్టు ఎదగదు సార్. ఇది నీడ ఉండకూడదు. నీళ్లు మాత్రం ఒక 7 నుంచి 7 సంవత్సరాల వరకు 2 లేటర్లు వేసేసి దానికి ఇటుపక్క అటుపక్క 1 ఫీట్ వెడల్పుతుని 2 లీటర్లు వేసేసి డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వాలి. రోజు కాకుండా 2 రోజులకోసారి వాటర్ ఇస్తూ ఉండాలి 7 సంవత్సరాల వరకు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత 7 నుంచి 12 సంవత్సరాల వరకు ఒక సమ్మర్లో మాత్రమే ఇవ్వాలి సార్ వాటర్ దీనికి. అట్లా ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇక దానికి వాటర్ అనేది ఇవ్వకూడదు సార్. తనకు తానే చంపుకుని ఒళ్ళును చంపుకొని చావ తయారు చేసుకుంటాం సార్. అది
1: అట్లా చావాలి
0: సార్. అది
1: ఇప్పుడు మార్కెటింగ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయా మరి?
0: ఇక్కడ అంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఉంది సార్, కర్ణాటకలో ఉంది.
1: ఈ మీకు చివరికి ఎంత లాభదాయకమని మీరు భావిస్తున్నారు?
0: ఇప్పుడు 2015లో 6000 కమ్మిండు అతను ఒక కిలోకి. నేను ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు చెట్టును పెంచుకోవడమే ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నా సార్. లాభదాయకం వస్తుందని ఆలోచించలేదు సార్. ఫస్ట్ మనకు చెట్టు ఎదగాలి. నేను ఎంతవరకు పని చేశాననేది నా హృదయానికి
1: నచ్చాలి, కష్టపడ్డారనేది
0: కావాలి ఫస్ట్. తర్వాత పంట వస్తుందా రాడసే తర్వాత సంగతి సార్. అది మాత్రం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో పని చేస్తున్నాను. అయితే మనకు పంట మనిషికి రావాలంటే మనం సంకల్పంతో పనిచేయాలి సార్. ఒక ఎకరాన 400 మొక్కలు పెట్టామంటే సార్, 400లో ఒక రైతుగా మనకు వచ్చేది 200 మొక్కలే దక్కుతాయి అనుకోవాలి. 200 మొక్కలు దక్కుతే ఒక చెట్టుకు వచ్చేసి గవర్నమెంట్ రేట్ ప్రకారంగా 70 కిలోలు వస్తుందంట సార్ చావ ఒక చెట్టుకు. అట్లా కాదు, మనం 30 కిలోలనే ఉందాం సార్. 30 కిలోలు వస్తుంది అనుకోవాలి. ఒక రైతుగా 30 కిలోలే వస్తుంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఇప్పుడు దాదాపు 12 వేలు నడుస్తుంది సార్ ఒక ఏది చావ ఒక కిలోకు బయట మార్కెట్లో. సరే 12 నుంచి 15 నడుస్తుంది. అది అవసరం లేదు. ఇంకా ప్రైవేట్లో అమ్ముకుంటే 20 వేలు కూడా నడుస్తుంది అంటున్నారు, మనకు తెలియదు అది. సరే 6000 వేసుకుందాం సార్. 6000 అంటే కానీ ఇప్పుడు 6 లో 18 1,80,000 రూపాయలు ఒక చెట్టుకు వస్తుంది. మీద బార్క్ బోర్రు సాఫ్ట్ బోర్రు అవి అంతా సాఫ్ సాఫ్ట్ వుడ్ బార్క్ వుడ్ ఇదంతా అమ్మినా కూడా దాన్ని కలుపుకుని ఒక 20,000 మొత్తం కలిపి ఒక 2 లక్షల రూపాయలు చెట్టుకుంటుంది సార్. 400 మొక్కల్లో 200 దక్కినా కానీ 200లలో ఒక చెట్టుకు 2 లక్షలు ఉన్నా కానీ 200 మొక్కలు 4 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సార్. సార్ 4 కోట్లు అవసరం లేదు సార్. 1 కోటి రూపాయలు రాదా సార్? 1 కోటి రూపాయలు అవసరం లేదు సార్. 50 లక్షలు 15 సంవత్సరాలు 50 లక్షలు రాదా సార్? 18 చెట్లు పెట్టిన ఇస్తారావు రెడ్డి గారు 36 లక్షల రూపాయలు సంపాదించాలంటే నేను 350 మొక్క పెట్టిన వ్యక్తిని నాకు కనీసం ఒక 10-20 లక్షలు రావా సార్? ఒక 30 లక్షలు రావా?
1: మీరు ఇంత అంచనా వేసుకున్నారు?
0: అంత అంచనా వేసుకొని చేస్తున్నా సార్. నేను కష్టాన్ని నమ్ముకున్న
1: చాలా సంతోషం. మరి ఈ నూతనంగా శ్రీగంధం సాగు చేస్తూ మరి ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ శ్రీగంధం సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆదినారాయణ గారు నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో శ్రీగంధం సాగులో అనుభవాలు పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల ఆదినారాయణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.

కిసాన్ వాణి కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట తేనె మనసులు చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం బప్పి లహరి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దొంగ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆత్మబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆత్మబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అబ్బాయి గారి పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం కోటి.

అశ్వమేధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోన్స్లే ఆలపించిన ఈ పాట, పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మగరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతల చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బొబ్బిలి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అగ్ని సమాధి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అన్నా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట రచన అదృష్ట దీపక్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మన వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చెట్టు కింద ప్లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వెన్నెల కంటి గీతం, సంగీతం ఇళయరాజా

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అదృష్టం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆనంద్ మిలింద్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దోషి నిర్దోషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విద్యాసాగర్.

0: Just keep talking.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి వేణుగానం వింటారు.

0: శ్రోతలు, మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎన్ రమణి గారి వేణుగానం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటల కోసం కొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: समाचार के साथ मैं शक्ति

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:20. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. జై హింద్.